శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: Leo Rolly Carnando and Daniel Martin in the men's doubles final of the Thailand Open in Bangkok today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:10. భక్తిరంజని కార్యక్రమంలో సూర్యకీర్తనలు మరియు క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా సూర్యకీర్తనలు విందాం.

0: ప్రభువునందు ప్రియ సహోదరులారా,
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి

0: 103.2 107.5 మెగా హెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత బ్రదర్ సి ఫ్రాన్సిస్.
1: ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఎక్కువ భాగం పశ్చాత్తాప్తులను దేవునితో మానవుని సఖ్యపరచడానికే వెచ్చించారు అని మనం గుర్తు చేసుకుంటూ ప్రేమతో సరిదిద్దుకుందాం. పాత నిబంధన గ్రంథంలో అసూయతో కయను తన తమ్ముడైన ఆబేలుని చంపినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు కదా. అందుకు కయను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలి వాడినా అని ఎదురు ప్రశ్నించాడు. కానీ మనలో ప్రతి ఒక్కరము తోటి వారికి కావలివారము. యేసుక్రీస్తుతో మన సంబంధం తోటివారితోనన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే యోహాను 13:35 నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. మరియు ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేస్తురని మత్తయి 25:40-45 తెలియచేస్తున్నాయి. ఇతరుల శుద్ధి నాకు అవసరం. మరి వారి విషయం నేను పట్టించుకోలేను అని భావించడం క్రైస్తవ స్ఫూర్తికి విరుద్ధం. కావలి బాధ్యత. ఎజ్కేలు గ్రంథం 33:7-9 యావే ప్రభు ఎజ్కేలు ప్రవక్తను ఇజ్రాయేలు కావలివానిగా నియమించిన విషయాన్ని గుర్తు చేస్తూ పాపాత్ములను తప్పుడు ద్రోవలు నడుస్తున్న వారిని మందలించడం, సరిదిద్దడం, వారి ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించడం, తోటి మానవుల మధ్య పాపి గమ్యాన్ని మార్చినట్లయితే మనము మేలు చేసిన వాళ్ళమవుతాము. ఇతరులను సరిదిద్దడంలో, వారికి కనువిప్పు కలిగించడంలో మనకు ఉండవలసినది ఒకే ఒక అప్పు, పరస్పరము ప్రేమను, దేవుని ఆజ్ఞలను, శ్రీసభ కట్టడలను పాటించేటట్లు చేయడం. ప్రియమైన దైవజనులారా, మత్తయి సువార్త 18 అంతా క్రైస్తవ సంఘములో ఉండవలసిన సంబంధ బాంధవ్యములను వివరిస్తుంది. తప్పును సామరస్యపూర్వకంగాను నీతి నిజాయితీతో పక్షపాతరహితంగా మెలిగేటట్లు క్రైస్తవ విలువలను గుర్తు చేస్తూ శ్రీసభలో మెలకువ కలిగి జాగరూకులకై సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండని కలుపుకొని పోవటం. రక్షణ అనేది అందరికీ అవసరం. అందుకే క్రీస్తు శిలువ మరణం, బలియాగం, రక్షణ పూరిత త్యాగం, క్రీస్తు శిలువ మీద చనిపోవడం ద్వారా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. క్రీస్తు శిలువ ప్రేమకు, విజయానికి గుర్తు. మనము క్రీస్తును అనుసరించాలంటే మనల్ని మనం తగ్గించుకొని అనుదిన జీవితంలో శిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించాలి. భారముచే అలసిసలసిన ప్రజలారా, నా ఎద్దుకు రండు, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని తన అపారమైన ప్రేమను చూపించారు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమించడానికి సాయపడము. క్రీస్తు శిలువ మీద చేతులు చాచి ప్రపంచాన్నంతటినీ ఆలింగనం చేసుకున్నాడు. దాన్ని తండ్రికి అర్పించారు. దేవుని బిడ్డలమైన మనము కూడా క్రీస్తు వలె క్రీస్తుని పోలి సంఘానికి సేవలను అందించాలి. మనలను, మన కుటుంబాలను ప్రేమతో సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. తథాస్తు. అందరికీ శుభములు. ఆమేన్.
0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత బ్రదర్ సి ఫ్రాన్సిస్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:35. పొలం కబుర్లు విందాం.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వరిలో ఆకుముడత, కాండం తొలుచు పురుగుల యాజమాన్య పద్ధతులు, అట్లే వరిలో కాలిబాటలు తీయడం వల్ల ఉపయోగాలు

వరిలో ఆకుముడత, కాండం తొలుచు పురుగుల యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో ఖరీఫ్లో నీటి వసతి కింద సాగయ్యే ముఖ్యమైన పంట వరి. పలు పద్ధతుల్లో ఈ వరి పంటను రైతాంగం సాగు చేస్తున్నారు. అధిక శాతం రైతాంగం సాంప్రదాయ పద్ధతిలో నెల రోజులు నారును పెంచి కూలీలతో నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తున్నారు. నారుమడితో సంబంధం లేని డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిని నేరుగా విత్తిన రైతాంగం, అలాగే ప్రత్యేక టెలలో నారును పెంచి వరి నాటు యంత్రంతో నాట్లు వేసిన వారు కూడా ఉన్నారు. వరిని ఆశించి నష్టపరిచే పురుగులలో ఆకుముడత, కాండం తొలిచే పురుగు ముఖ్యమైనవి. పంట తొలి దశ నుంచి వివిధ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించి ఈ పురుగులను రైతాంగం నియంత్రించాలి. ఆకుముడత విషయానికి వస్తే, ఈ పురుగు వరి వేసిన అన్ని మండలాల్లో ఆశించి నష్టపరుస్తూ ఉంది. ఈ పురుగును రైతాంగం పొలంలో కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. పొలంలో రైతాంగం నడుస్తున్నప్పుడు రెక్కలు పురుగులు ఎగురుతూ కనిపిస్తాయి. పిల్ల పురుగులు ఆకు మీద పచ్చదనాన్ని తినడం వల్ల ఆకు తెల్లగా కనిపిస్తుంది. దీనిని సాధారణంగా తెల్ల చీడ అని పిలుస్తుంటారు. మడచి కుట్టినట్లున్న ఆకులలో పిల్ల పురుగు, నల్లని మలము కనిపిస్తాయి. గొంగలి పురుగు ఆకుముడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తినేయడం వల్ల ఆకులు తెల్లబడతాయి. పోటాకు దశలో నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి యాజమాన్య పద్ధతులు. ఆకుముడత పురుగు నివారణకు రైతాంగం కొన్ని యాజమాన్య చర్యలు పాటించాలి. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా వాడకూడదు. కలుపు మొక్కలను తీసివేసి పొలం పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. దుబ్బుకు తాజాగా తిన్న ఆకులు రెండు ఉండి అందులో ఆకుముడత పిల్ల పురుగులు ఉన్నట్లయితే పురుగు మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిలక దశలో తాడుతో చేనుకు అడ్డంగా 2 లేదా 3 సార్లు లాగితే పురుగులు కింద పడిపోతాయి. లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ అంటే రినాక్సిఫర్ 20 SC 0.4 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండిమైడ్ 20 WDG 0.25 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోవాలి. ఇక కాండం తొలిచే పురుగు విషయానికి వస్తే, వాడుక భాషలో రైతాంగం మొగ్గి పురుగు అని పిలుస్తుంటారు. ఈ పురుగును కూడా రైతాంగం పొలంలో కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. ఈ పురుగు ఆశించిన పొలంలో తల్లి పురుగులు కనిపిస్తాయి. ముందు రెక్కలు పసుపు పచ్చ రంగులో ఉండి రెక్క మధ్య భాగంలో నల్లని మచ్చ ఉంటుంది. అలాగే ఆకుల చివర గుడ్లు సముదాయం కనిపిస్తుంది. నారుమడి దశ నుంచి ఈనుక దశ వరకు ఆశిస్తుంది. దుబ్బు చేసే దశలో ఎండిపోయిన మొవ్వులు కనిపిస్తాయి. వెన్ను వేసిన పొలంలో తెల్ల కంకులు కనిపిస్తాయి. చనిపోయిన మొవ్వులను లాగితే తేలికగా ఊడి వస్తాయి. దీనికి యాజమాన్య పద్ధతులు. వేసవిలో లోతైన దుక్కులను దున్నినట్లయితే పురుగుల ప్యూపాలు బయటపడి ఎండకి చనిపోతాయి. నాట్లు తగిన సమయంలో వేయాలి. ఆలస్యంగా నాట్లు వేస్తే పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. పురుగుల పర్యవేక్షణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. పురుగుల ఉనికి ఉధృతి గమనించాలి. పిలకలు వేసే దశలో 5% మొవ్వులు ఎండిపోయినట్లయితే లేదా చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్లు సముదాయం కనిపిస్తే పురుగు మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ అంటే రినాక్సిఫర్ 20 SC 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. ఇక వరిలో కాలిబాటలు తీయడం వల్ల ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, వరిలో అందరికీ ఆచరణ సాధ్యమైన యాజమాన్య పద్ధతి కాలిబాటలు తీయడం. వరి రైతాంగానికి కాలిబాటలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం అయింది. వరిలో కాలిబాటలు తీయడం అనేది చాలా పాత పద్ధతి అయినప్పటికీ, మన జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో వరిని సాగు చేసే రైతాంగం ఆ పద్ధతిని పాటించడం లేదు.

పొలాల్లో బాటలు వదిలితే ఆ మేరకు దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. వరి నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పుతో బాటలు తీయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొక్కల సంఖ్య తగ్గుతుందని భావించేవారు నాటిన 10-15 రోజుల్లోపు బాటలు తీసి బాటలోని మొక్కలను బాటకు ఇరువైపులా తిరిగి నాటుకోవాలి. ఖాళీ బాటల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సమగ్ర సస్యరక్షణలో భాగమైన ఈ పద్ధతిని రైతాంగం తప్పక ఆచరించాలి. వరి పొలంలో బాటలు తీయడం వల్ల ఎక్కువ గాలి వరి పైరులోకి ప్రవేశి

వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమగ్ర సస్యరక్షణలో భాగమైన ఈ పద్ధతిని రైతాంగం తప్పక ఆచరించాలి. వరి పొలంలో బాటలు తీయడం వల్ల ఎక్కువ గాలి వరి పైరులోకి ప్రవేశించి దుబ్బులకు అధిక ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కలు పచ్చదనంతో నిండి ఉండి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వరి ఎక్కువ దుబ్బు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాలిబాటలు తీయని పొలంలో ఎరువులు వేసేటప్పుడు రైతాంగం వంకర టింకరగా చేలో నడిచి మొక్కలను తొక్కడం, ఎరువులను సరిగ్గా సమానంగా వెదజల్లలేకపోవడం వంటి నష్టాలు ఉంటాయి. బాటలు తీసి బాటలో నడుస్తూ ఎరువులు చల్లడం వల్ల చేనులో అన్ని దుబ్బులకు సమానంగా ఎరువులను అందించవచ్చు. కాలిబాటలు తీయడం వల్ల పైరుకి గాలి వెలుతురు బాగా సోకి చీడపేడల ఉధృతి తగ్గుతుంది. ముఖ్యంగా సుడిదోమ నివారణలో భాగంగా బాటలు తప్పక తీయాలి. కాలిబాటలు లేని దగ్గర దగ్గరగా మొక్కలు నాటిన వరి పొలాల్లో సుడిదోమ సమస్య ఎక్కువగా ఉంటుంది. బీపీటీ 5204 లాంటి రకాలు సుడిదోమ తాకిడిని తట్టుకోలేవు. వరిలో ఆకుముడత, కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు లాంటి సమస్యలు ఎక్కువ. కాలిబాటలు తీయడం వల్ల పురుగు తెగులు మందులను అన్ని మొక్కలపై సమానంగా పడేటట్లు పిచికారీ చేసి సమర్థవంతంగా వాటిని నివారించవచ్చు. కల్తీ మొక్కలను గుర్తించేందుకు మనం వేసిన వరి రకం గాక ఇతర రకపు వరి దుబ్బులను రైతులు కాలిబాటలు తీయడం వల్ల సులభంగా గుర్తించవచ్చు. వీటిని కేలీలు అంటారు. కేలీలను ఏరివేయడాన్ని రోగింగ్ అంటారు. సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టే పొలాలలో ఈ ప్రక్రియను బాటలు చేయడం వల్ల సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కాలిబాటలు తీయడం వల్ల కలుపు మొక్కలను సులభంగా ఏరివేయవచ్చు. కలుపు మందులు చల్లడం కూడా సులభం. పొలంలో బాటలో నడుస్తూ ఎక్కడ ఏ తెగులు సోకిందో గమనించి త్వరగా నివారణ చర్యలు చేపట్టవచ్చు. కాలిబాటలు తీయడం వల్ల రైతులు చేనులో ఎక్కడ ఎలుకలు వరి దుబ్బులు కొరికి నష్టపరుస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఎలుకల మందులు బుట్టలు పెట్టేందుకు దీనివల్ల సులువుగా ఉంటుంది. పంట దిగుబడికి జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. బాటల ద్వారా నడుస్తూ చేను మొత్తం సమానంగా అపరాలు చల్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల విత్తనాలు వ్యర్థం కాకుండా మొక్కల సాంద్రత చేనంతా సమానంగా ఉండేలా చూడవచ్చు. ఈ విధంగా వరిలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెంటీమీటర్ల ఎడంతో కాలిబాటలు తీయడం వల్ల పైపాటుగా నత్రజని, పొటాష్ ఎరువులను సులభంగా చల్లవచ్చు. క్రిమి సంహారక మందులను సమానంగా పిచికారీ చేయవచ్చు. పైరుకు గాలి బాగా ప్రసరించేలా చేయవచ్చు. పైరు తొక్కకుండా ఈ పనులన్నీ చేయవచ్చు. ముఖ్యంగా సుడిదోమ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పద్ధతిని తప్పక పాటించాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడ లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: పేద ముస్లిం కుటుంబాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్టంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సహకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత రెండేళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్తాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతాంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 6వ భాగం వింటారు. రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. తర్వాత ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార దినోత్సవం గురించి కొన్ని వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామం ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం 2వ భాగం. 9:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 తెలుగులో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తర్వాత ప్రపంచ రక్తపోటు దినోత్సవం గురించి కొన్ని వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తరిగొండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వేసవిలో జీవాల పోషణ గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు పోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మంత శ్రీరమ్య గారి వయలిన్ వాయిద్య కచేరి వాయిద్య సహకారంగా మృదంగంపై శ్రీ దన్వాడ ధర్మారావు గారు. ఇవి ఈ పూట ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్య

0: ఇంద్రాళి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్బంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్బంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యకుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2.

107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విందాం. నమస్కారం, ఇది ఆకాశవాణి. 90 సుదీర్ఘ ప్రయాణం, కోట్లాది మంది భారతీయుల ఇళ్లలో హృదయాల్లో చెరగని స్థానం, భారతీయుల ప్రసార రంగంలో 9 మైలురాయిని అధిగమించి 90 ప్రత్యేక వేడుకను జరుపుకుంటున్న శుభవేళ. జూన్8 1936 అధికారికంగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆల్ ఇండియా రేడియో నేడు 90 పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా 100 స్టేషన్ల ద్వారా ఎన్నో భాషలలో మరెన్నో మాండలికాలలో కోట్లాది మందికి తోడుగా నిలిచిన ఏకైక విశ్వసనీయ గొంతుక మన ఆకాశవాణి. ఈ 90 ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రసార భారతి ఆధ్వర్యంలో మై జీఓవి సహకారంతో ప్రత్యేక జింగిల్ మ్యూజిక్ కాంటెస్టులు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. రేడియో కేవలం వినడానికి పరిమితం కాకుండా నేడు సరికొత్త ప్రసార భారతి యూట్యూబ్ మరియు విజువల్ పోడ్కాస్ట్ల ద్వారా సరికొత్త డిజిటల్ తరం యువతకు మరింత చేరువైంది. వార్తలైనా వినోదమైనా విజ్ఞానమైనా సామాన్యుడి గొంతుగా మారి 9 మన జీవితంలో భాగమైంది. ట్రాన్స్మిటర్ల నుండి స్మార్ట్ ఫోన్ యాప్ల వరకు ఆకాశవాణి ప్రస్థానం అప్రతిహతం. మా వెబ్సైట్ akashvani.gov.in లేదా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు. కాలం మారింది, సాంకేతికత మారింది, రేడియో నుండి స్మార్ట్ ఫోన్ వరకు రూపం మారింది. కానీ ఆకాశవాణి పట్ల మనకున్న అనుబంధం మారలేదు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఆశయంతో సాగుతున్న ఈ ప్రస్థానం నవ వసంతాలు పూర్తి చేసుకుని శతాబ్ది దిశగా అడుగు వేస్తుంది. ఈ మైలురాయి వేడుకల్లో భాగస్వాములైన ప్రతి ఒక్క శ్రోతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతవరకు ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు మే 17 తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా దళిత విప్లవ ఉద్యమాల్ని తన కలంతో గలంతో ఊగించి అణిచివేతపై నిలువెల్లా దిక్కరమై నిలిచిన మహాకవి కాళేకూరి ప్రసాద్ వర్ధంతి. కాళేకూరి ప్రసాద్ గారు 1964 అక్టోబర్ 25 కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించారు. చిన్నతనం నుంచే సమాజంలో అసమానతను చూసి ఆయన కలం పట్టి యువక అనే కలం పేరుతో కవిత్వం రాయడం ప్రారంభించారు. తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన కాళేకూరి జననాట్య మండలి విప్లవ రచయితల సంఘంతో చురుగ్గా పనిచేశారు. కారంచేడు 1885, చుండూరు 1991 దళిత మరణకాండాల్లో జరిగినప్పుడు ఆయన బాధితుడు పక్షాన నిలబడి అద్భుతమైన సామాజిక పోరాటం చేశారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దర్భంలో జరిగిన అంతర్జాతీయ జాతి వివక్ష వ్యతిరేక సదస్సులో కూడా ఆయన పాల్గొని భారతీయ దళితుల గొంతుకను ప్రపంచానికి వినిపించారు. కాళేకూరి ప్రసాద్ కేవలం కవి మాత్రమే కాదు, అద్భుతమైన సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, గొప్ప అనువాదకుడు కూడా. ఆంగ్ల భాషపై

ఉన్నప్పటితో సుమారు 70కి పైగా అంతర్జాతీయ పుస్తకాలను ఆయన తెలుగులోకి అనువదించారు. ఆయన రాసిన గీతాలు నేటికి ప్రజల నోళ్లలో నాంతున్నాయి. ఈయన ఎన్నో చిత్రగీతాలు రచించారు. ఆయన రాసిన ఆత్మగౌరవ ప్రకటనలోని ఈ పంక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని అద్దం పడతాయి. నాకు జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను బాధితున్నిగాను అమరుణ్ణి, ఎగిరే దిక్కర పతకాన్ని. మీకు చేతనైతే నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన నవనిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను. సొంత ఆస్తి, ఇల్లు, కీర్తి ప్రతిష్టలు గడ్డి పరకలతో సమానంగా భావించి చివరి శ్వాస వరకు బహుజనులు, పీడితుల హక్కుల కోసమే జీవించిన కాళీకురి ప్రసాద్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కవిత్వం సమాజంలో నిరంతరం ఆలోచనలు, సెగలు పుట్టిస్తూనే ఉంది. ఆ కవి వర్ధంతి సందర్భంగా మనం ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 6వ భాగం వింటారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.

0: ఆ ఇంట్లో సుందరమ్మగారి మాటలకి తిరుగులేదు. అందరూ ఆవిడ చెప్పినట్లు వినాల్సిందే, రేపు మనం కూడాను, అంది అరుణ తీవ్రంగా. ఏమిటే, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఆ పిల్లాడు నచ్చలేదా?
1: నచ్చకపోవడం కాదమ్మా, ఆ సుందరమ్మగారు, అదే అమ్మమ్మగారు, ఆవిడ ఎవరికి ఊపిరి ఆడనివ్వదు, ఎవరి మాట చొరనివ్వదు, అందరూ తన మాటల్ని శిరసావాహించాలి అంటుంది. అందులో తప్పే ఉంది, పెద్ద ఆవిడ కదా, ఈ ఆస్తి ఈ సంపద అంతా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకుందిట. తండ్రికి ఒక్కగానో ఒక్క కూతురుట, మనవడంటే ఆవిడకి పంచ ప్రాణాలతే. ఇవన్నీ ఆవిడ వెళ్ళి వెళ్ళగానే చెప్పేశారులే, అవన్నీ విన్నానమ్మా. అమ్మా, ఓ మాట అడుగుతాను చెప్పు, నీ పెళ్ళయ్యాక మా అమ్మ నీ దగ్గర ఎప్పుడైనా ఉందిటే?
0: లేరమ్మా, ఆవిడ పల్లెటూరు విడిచి వచ్చేవారు కాదు. అంచేత ఈ ఇంట్లో నీది పై చెయ్యి, కానీ ఎల్లకాల నీదే పై చెయ్యి ఇవ్వాలని అందరూ నువ్వు గీచిన గిట్టు దాటకూడదని అనుకుంటే అవతలి వాళ్ళు ఊపిరాడ గింజుకు చస్తారు. నువ్వు అనేది ఏమిటే, ఈ పెళ్లి చేసుకోనంటావా? నిక్షేపంలాంటి సంబంధం, సిరిరా మోకాలు అడ్డకూడదు తల్లి.
1: చేసుకోనని అంటం లేదే అమ్మా, చేసుకున్నాక ఎలా ఉంటుందో కాస్త ఊహించి చూసుకుంటున్నాను అంతే, అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ.
0: సావిత్రమ్మ గారు నోరు తెచ్చుకుని అలా నుంచుండిపోయింది. ఆ రాత్రి అరుణకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఒకవైపు మనసంతా ఉత్సాహంగా ఏదో తెలియని కొత్త ప్రపంచం వైపు పరుగులు పెడుతూ ఉంది. ఫోటోలో ఉన్న తన రూపం పదే పదే జ్ఞాపకం వస్తోంది. అతను ఎలా మాట్లాడతాడో, తనని అర్థం చేసుకుంటాడా, తన అభిరుచులు అడిగి అనువుగా మలుచుకోవచ్చా? కారులో కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చు. అతని చేతిలో తన చెయ్యి, అతని సరసన తను, అతని భుజం మీద తన గడ్డం, కోసుగా ఉన్న తన గడ్డం అతని గిలిగింతలు పెడుతుందా? తన పొడుగాటి జడతో ఆడుకునే అతని వేళ్ళు. అరుణకి తమాషాగా ఉంది ఈ కలలు, ఈ ఊహలు. వాటికి నాయకుడైన ఆ ఫోటోలోని వ్యక్తితో ఎలా ఉంటుందో తన జీవితం. ఈ కలల మధ్య వార్నింగ్లగా మధ్య మధ్య

సుందరమ్మ గారి రూపం. లక్ష్మీదేవి గారి మాటల్లో నిర్లిప్తత, తూచితూచి మాట్లాడే ఆమె మాటల తీరు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఆవిడికి అత్తగారంటే భయమా కోపమా? దేనికిట భయం? ఆవిడేం కొడుతుందా, కొరత వేస్తుందా? అత్తగారిని ఎదిరించలేదా? చీచి, అప్పుడే ఇటువంటి ఆలోచనలు తను. అమ్మమ్మగారి హృదయంలో తను ప్రత్యేకమైన చోటు ఏర్పరచుకుంటుంది. ఆవిడ ముద్దుల మనవడి కంటే తనే ఎక్కువ నిరూపిస్తుంది. అమ్మమ్మగారు అడిగినట్టు ఓ నలుగురు పిల్లల్ని కానీ ఇచ్చేస్తుంది. పిల్లల్ని కంటం అన్నది సహజమైన పరిణామం, దానికింత కంగారు దేనికో. కానీ కేవలం పిల్లల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఈ పెళ్ళిళ్లలో పిల్లల్ని కంటం, వంశాభివృద్ధి తప్ప వేరే విలువలేం లేవా? మరి పుస్తకాల్లో చదివేటువంటి ప్రేమ, ఆరాధన, వ్యామోహం ఇవి వైవాహిక జీవితానికి పునాదిరాళ్ళు కావా? ఆ ప్రేమ, ఆ ఆరాధన అతనికి తనపైన కలగదా? ఎందుకు కలగదు? వ్యక్తినైనా చూడకుండా ఆ ఫోటోలో ఉన్న ముఖాన్నే తాను ఇన్నిసార్లు తలుచుకుంటోందే. అతను తనని గురించి తలుచుకోడా? అతను కూడా తనని టీవీలో చూశాట. ఆ రోజు టీవీలో తన జడ ముందుకు పడిందా ఏమో జ్ఞాపకం లేదు. ఆ టీవీ నాటకంలో బహుశా అప్పుడే జడ ముందుకు పడి ఉంటుంది. తన జడతో అతను ఆడుకుంటాడు. పొడవాటి తన వెంట్రుకలతో అతని చుట్టూ ప్రేమ తెరలు కడుతుంది. ఆ తెరలను చీల్చుకుని లోనికి ఎవ్వరినీ రానివ్వదు. అతడు తనవాడైనప్పుడు, తన ప్రేమలో బందీ అయినప్పుడు బయటి ప్రపంచంతో పనిలేదు. బయటి ప్రపంచం అంటే సుందరమ్మగారు. అబ్బా, తనకి ఎందుకు ఈ సుందరమ్మగారి భయం? పెద్దావిడ బతికినన్నాళ్ళు బతకదు, ఏదో పిల్లలతో ఆడుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది. తన ఇంటికి వెళ్ళాక అతనితో చెప్పి సుశీలకు కూడా మంచి వరుణ్ణి తేవాలి. అశోక్ లేలాండ్స్లో చాలా మంచి మంచి జీతాలుంటాయట. ఎవరన్నా ఇంజనీర్ని వెతకమని చెప్పాలి. నాన్నకి బరువు కాకుండా తనకి వరుడు లభించేశాడు. సుశీలకు కూడా మంచి పిల్లవాడిని వెతకాలి. అసలు అతను ఇలాంటి మాటలు వింటాడా? ఎందుకు వినడు? ఇందులో పెద్ద తప్పేం ఉంది? తను కావాల్సి వచ్చినప్పుడు తన వాళ్ళ బాగోగులు కనుక్కోద్దా? ఇంతకుముందు అతను కానీ ఎవరినైనా ప్రేమించుంటాడా? ఇంతమంది పెళ్లి కూతుళ్ళను చూశాట, ఒక్క పిల్ల కూడా అతని కంటిని ఆకర్షించలేదుట. అరుణకి ఒక్కసారిగా జలసీ వంటి భావం కలిగింది. అతనికి పెళ్లి కూతుళ్ళు నచ్చి ఉండరు, వాళ్ళని చూసే ఉండడు. అతను తన వంకే చూస్తాడు. తను ఒక్కతే అతని హృదయరాణి అవుతుంది. ఆ హృదయంలో మరెవ్వరికి చోటు ఉండదు, ఉండబోదు. ఆలోచనలతో, కలలతో నిద్రలోకి ఒరిగింది అరుణ. పూర్తిగా తెల్లవారకుండానే అరుణకు మెలకు వచ్చేసింది. మెలకు రాగానే మొట్టమొదటి ఆలోచన, ఈనాడు అతన్ని తను చూడబోతోంది. ఫోటోలోని ఆ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఇంట్లో చిన్న చిన్న చప్పుళ్ళు. తల్లి నిద్రలేచి కాఫీ పెడుతోంది కాబోలు. పక్కకి తిరిగి చూసింది. సుశీల పక్క ఖాళీగా ఉంది. అది కూడా నిద్రలేచేసింది. ఆదివారం అయితే ఏడైనా కూడా కళ్ళు తెరవని సుశీల కూడా త్వరగా లేచేసింది. అరుణకి మాత్రం పక్క మీద పడుకొని అలా కళ్ళు మూసుకొని కలలు కనాలనుంది. ఎవరిని గురించి? ఆ ఫోటోలో వ్యక్తిని గురించి. చెల్లెళ్ళు తమ్ముళ్ళ కంఠాలు వినిపిస్తున్నాయి. తండ్రి ఏదో అంటున్నాడు. అందరూ లేచేశారు కాబోలు. అరుణకి సిగ్గుగా ఉంది. అందరూ లేచినా తను మాత్రం మహారాణిలా పడుకునుంది. అవును, మరి తను మహారాణి కాబోతోంది. రాణివాసం లాంటి ఆ ఇంటి కోడలు కాబోతోంది. తను కూడా సుందరమ్మగారిలాగా అందరి మీద అధికారం చెలాయిస్తుందా? చచ్చ, తను అలా ఎప్పుడూ చేయదు. అందరినీ సమదృష్టితో, గౌరవంతో చూస్తుంది. అరుణ లేచి పక్క చుట్ట చుట్టేసి దొడ్లోకి వెళ్ళింది. తండ్రి పంపు దగ్గర నుంచుని ట్యూబ్తో తొట్టెలోకి నీళ్లు పడుతున్నాడు. నువ్వులేనన్నా, నేను నీళ్లు పట్టి మొహం కడుక్కుంటాను అంది అరుణ. వద్దమ్మా వద్దు, ఇవాళ నువ్వు ఏ పని చేయకూడదు. బ్రష్ తీసురా, నీతో నాలుగు మాటలు మాట్లాడాలి అన్నాడు రామకృష్ణయ్య గారు. అరుణ పేస్ట్ వేసుకుని బ్రష్ నోట్లో పెట్టుకుని వచ్చింది. అరుణ, రాత్రి నీతో మాట్లాడడానికి మీ అమ్మ అవకాశం ఇవ్వలేదు. చూడు, ఈ సంబంధం నీకు నచ్చిందా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైందా? అడిగారు నిదానంగా. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం మానేయమంటారా?

ఏ మానేయడం నీకు ఇష్టం లేదా? అది కాదు నాన్న, పెళ్ళైనా ఎంతమంది ఉద్యోగం చేసుకోవడం లేదు. రేడియో ఉద్యోగం అంటే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ దొరకదు. ఏదో మన అదృష్టం కొద్దీ తేలిగ్గానే దొరికింది. ఉద్యోగం ఎందుకు చేస్తారమ్మా? చాలా మటుకు డబ్బు అవసరాలకి, అవునా? అడిగారు రామకృష్ణయ్య గారు. అవుననుకో, వాళ్ళకి బోలెడంత సంపద ఉంది. ఉద్యోగం అనవసరం అంటారు, అది నాకు తెలుసు. కానీ ఉద్యోగానికి పెళ్ళికి మూడెందుకని? రాజా అని అడుగమ్మా, అతను ఏమంటాడో కనుక్కో. చూడు, ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకు, ఈ పెళ్ళి అంటూ అయితే వాళ్ళు చెప్పినట్లు వింటంలోనే సుఖం ఉంది. వాళ్ళు అంటే సుందరమ్మ గారనిగా నీ ఉద్దేశం? ఆవిడ ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరనుకుంటా. ఆవిడ మాటకు ఆ ఇంట్లో తిరుగులేదుట. ఎవరు చెప్పారు నీకు? ఒకరు చెప్పక్కర్లేదు, నీకు మాత్రం తెలియదేమిటి? ఆవిడ మాటలను బట్టి చెప్పొచ్చు. లోపలికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి గారు కూడా అన్నారు, అరుణ, అసలు నువ్వు ఆ ఇంట్లో ఇమడగలవా? వాళ్ళ డబ్బు హోదా చూసి భ్రమసిపోకు తల్లి. మీ అమ్మ కేకలిస్తుందని భయపడకు. నీకు ఆ పిల్లవాడు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు, అంతేగాని ఈ పెళ్ళికి తల ఉంచకు. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం చేయనిస్తే బాగుంటుంది. ఆ విషయం నువ్వు అతనితో మాట్లాడి ఒప్పించు. నేను చెప్తే బాగుండదమ్మా అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణం తలంటుకోమని సావిత్రమ్మ గారు బలవంతం చేసింది. అరుణ వద్దని మొండికేసింది. ఏమిటిది, కథల్లోనూ సినిమాల్లోనూ లాగా ఈ పెళ్లి చూపులు? పైగా తలంటుకుని పూల జడ కూడా కుట్టుకోమంటుంది కాబోలు. అమ్మ, నువ్వు ఇలాంటి అలంకారాలు చేసుకోమంటే నేను విననే. మామూలుగా ఆఫీసుకు వెళ్ళినట్లుగానే ఉంటాను. ఆ పైన నీ కోపం వచ్చినా ప్రయోజనం లేదు అంది అరుణ తీవ్రంగా. అదేమిటే, పెళ్లి చూపులంటే ఒక మంచి చీర కట్టుకోరా, కాస్త షోకు చేసుకోరా. నన్నైతే ఎదిరిస్తున్నావు, నిన్న సుందరమ్మగారు పట్టు చీర కట్టుకోమంటే కట్టుకోలేదు. వాళ్ళు పరాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. అవునే, అవును, ఈరోజు పరాయి వాళ్ళు, రేపు మీ అత్తగారింటి వాళ్ళు. వాళ్ళకి లొంగి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఎటొచ్చి తల్లిని కాబట్టి, పుట్టింటి వాళ్ళం కాబట్టి మా అచ్చటా ముచ్చటా తీరక్కర్లేదు. అంతేనా? అంతే తల్లి, ఆడపిల్లలందరూ అంతే. అబ్బా, ఇంత దండకం దేనికి? పట్టుచీర కట్టుకోమన్నావా, పూల జడ కుట్టుకోనా? చెప్పు, తలొంచుకొని నేల మీద కూర్చోనా? అడిగింది అరుణ ఉక్రోషంతో. ఏమీ లేదు, సిల్కు చీర కట్టుకో, తల్లో మల్లెపూలు పెట్టుకో, చాలు అంది సావిత్రమ్మ. సాయంత్రం 4 అయ్యేసరికి ఇల్లంతా సర్ది, ముందు వాకిట్లో కుర్చీలు వేశారు. ముందు వాకిట్లో చల్లగా ఉంటుందని పూల పందిరి కింద వేశారు. జూకా మల్లె తీగ వల్ల గొంగళి పురుగులు వస్తున్నాయని సావిత్రమ్మ గారు ఎంత గొడవ చేసినా ఆ పందిరి తీసేయక అలాగే ఉంచారు రామకృష్ణయ్య గారు. ముందు హాల్లో అయితే సుందరమ్మ గారి చక్రాల కుర్చీ గుమ్మం దాటలేదు, అందుకని పందిరి కిందనే కేని కుర్చీలు వేసి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. సావిత్రమ్మ గారు ఇంట్లో చేసి హోటల్ నుంచి తెప్పించి ఇలా అలా 5 రకాల పలహారాలు తయారు చేసింది. కిందటి రోజు పలహారాల రకాలు, ఆ బుట్టలు అవి చూశాక బియ్యాల వారితో సరి తూగాలని ఆమెకు ఆతృతగా ఉంది. 4 గుంబావ అయ్యేసరికి కారు గేటు ముందాగింది. ఆ గేట్లోంచి కారు లోపలికి రాదు. వెనకాల డిక్కీ మాదిరిగా ఉన్న అరలోంచి చక్రాల కుర్చీ కిందికి దించి అందులో సుందరమ్మ గారిని ఎత్తి కూర్చోపెట్టారు. మనోడు కొడుకు కలిసి పొడవుగా బలంగా ఉన్న ఆ యువకుణ్ణి మొదటిసారి కిటికీలోంచి చూసింది అరుణ. సుందరమ్మ గారిని కుర్చీలో కూర్చోబెట్టి వంగి పాదాల మీద పట్టుచీర కుచ్చెళ్ళు సర్దుతున్న విశాలమైన వీపును చూసింది మొదట. వంగినవాడు లేచి నుంచుని మామ మీదకు ఒరిగి ఏదో అంటున్నాడు. పక్కనుంచి కనిపించిన ఆ ప్రొఫైల్ని కన్న ఆర్పకుండా చూసింది. హృదయం ఒక్కసారి రెక్కలు విచ్చుకుని ఎగిరిపోతోంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎడంకణత గబగబా అదురుతున్నది. అరచేతుల్లో తడి, పైపిదిం మీద సన్నని చెమట. తనకి ఉద్రేకం కలిగినప్పుడు, భయంగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలివి. ఒక క్షణం పాటు అరుణకి భయం వేసింది. ఇది కళ నిజమా అన్న సందేహం కలిగింది. తనలో ఇన్ని ఆశలు రేపి, ఇన్ని ఊహలు కలిగించి తీరా పిల్ల నచ్చలేదంటే తనేమైపోతుంది? అబ్బా, మనసు ఎందుకిలా ఊగిసలాడుతోంది? తల్లి తండ్రి ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు సుందరమ్మ గారిని. ఎక్కడా, నా మనవరాలేది? అమ్మా, అరుణ, బయటికి రా తల్లి పిలుస్తున్నారు.

సుందరమ్మ గారు, నేను తీసుకొస్తాను పిన్నిగారు, మీరు కూర్చోండి చెబుతున్నారు సావిత్రమ్మ గారు. ఎవరో ఎందుకమ్మా నీ కూతుర్ని తీసుకెళ్ళిపోయే మొనగాడు రానే వచ్చాడుగా అంది సుందరమ్మ గారు. సుశీల వెళ్ళి అక్కని తీసుకురామ్మా అన్నారు రామకృష్ణయ్య గారు నెమ్మదిగా. అక్క బయటికి రావే, బావ సినిమా హీరోలను మించిపోయాడు, బాలే బావున్నాడే, పద రెక్కలు పుచ్చుకు తీసుకెళ్ళనా అల్లరిగా అడిగింది సుశీల. నోరు ముయ్యి అంది అరుణ మందలింపుగా. ఇద్దరూ బయటికొచ్చారు. అరుణ తండ్రి పక్కగా కూర్చోబోయింది. ఆహా అక్కడ కాదు, ఇలా ఇలా నా పక్కనొచ్చి కూర్చో, మీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకుని చూడాలని రాత్రి నుంచి ఉబలాట పడిపోతున్నాను తల్లి. ఏది మా రాజా పక్కన నుంచు? పర్వాలేదు, భుజాలు దాటావు, అంతకు మించి అయితే బాగుండేది కాదు. ఏమమ్మా సావిత్రి, ఎలా ఉంది ఈ జంట, నీ అల్లుడు నచ్చాడా?

ఇంతవరకు మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 6వ భాగం విన్నారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ఇప్పుడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు 17 మే ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం. మన చేతుల్లో స్మార్ట్ ఫోన్ నుండి ప్రపంచాన్ని అనుసంధానించే ఇంటర్నెట్ వరకు మానవ జీవితాన్ని మార్చేసిన సమాచార విప్లవ ప్రయాణం గురించి సరిగ్గా 1865 మే 17 ప్యారిస్లో మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా సమాచార రంగాన్ని బలోపేతం చేయడానికి, డిజిటల్ వ్యత్యాసాలు తగ్గించడానికి 1969 నుండి ప్రతి ఏటా 17 మే మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఉత్తరాల కాలం నుండి నేటి 5G స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఒక చిన్న గ్లోబల్ విలేజ్గా మార్చిన ఘనత టెలికాం రంగానిదే. 2006 ఐక్యరాజ్య సమితి దీన్ని వరల్డ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే కలిపి ఉమ్మడిగా నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఒక ప్రత్యేకమైన థీమ్ను ప్రకటించింది. ఇదే డిజిటల్ లైఫ్ లైన్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ ఏ కనెక్టెడ్ వరల్డ్. ఎలాంటి విపత్తులు లేక సంక్షోభాలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా సమాచార వ్యవస్థలు విచ్ఛిన్నం కాకుండా బలంగా నిలబడాలనేదే ఈ ఏడాది ముఖ్య ఉద్దేశం. సాంకేతికత ప్రతి ఒక్కరికి చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. ఈ డిజిటల్ యుగంలో సమాచారాన్ని అందిపుచ్చుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇంతవరకు ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమ

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
1: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
2: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
3: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
1: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాత్రం

0: మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో. విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
2: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
2: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
3: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
3: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7:45. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట సరిలేరు నీకెవరు చిత్రం కోసం బి ప్రాక్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఓకే శ్రోతలు, ఈ పాట విందామా మరి?

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట మహర్షి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మరియు శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట త్రిబులార్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగన్, కాలభైరవ పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట తొలి ప్రేమ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Time. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart Ulf Kristersson. Archaeological Survey of India allows Hindus unrestricted access to Bhochala Temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీయస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి

0: దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్ చోటు దక్కటం విశేషం. ప్రధానమంత్రి సూర్యగారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమా మహేష్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్న వివోఏల సేవలు విలకట్టలేనవని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల వేటపల్లి మండలాల్లో వివోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల బర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కోట ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖనం విన్నారు. సమర్పించిన వారు సమ్మిట్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 8:35. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
2: ఖాన మొటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగుల కామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు బాలానందం కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటారు. వడదెబ్బ లక్షణాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడానికి మన ముందుకు వస్తోంది 4వ తరగతి విద్యార్థిని నాగవతి. విందామా?
1: వడదెబ్బ లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, అలసట, శరీరం వేడెక్కిపోవడం, చెమట పట్టకపోవడం, తల తిరగడం, వాంతులు, కండరాల తిమిర్లు. వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స వెంటనే నీడ పట్టున లేదా చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. చల్లటి నీటితో ఒళ్ళు తడపాలి. ORS లేదా మంచినీరు తాగించాలి. లక్షణాలు తగ్గకపోతే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి.
0: వడదెబ్బ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విన్నాం కదా. ఇప్పుడు పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి అంటూ మంచి మాటలు చెప్పడానికి మన ముందుకు వస్తోంది 4వ తరగతి విద్యార్థిని ఆశిత. విందామా?
2: పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి. అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి. సంపదని కాదు సాయం చెయ్యడాన్ని పిల్లల్లో పెంచాలి. గర్వాన్ని కాదు ఎదుటి వారిని గౌరవించడం నేర్పాలి.
0: ఆశిత చెప్పిన మంచి మాట విన్నారు కదా. ఇప్పుడు మనిషి జీవితంలో అంటూ కొన్ని మంచి మాటలు చెప్పడానికి సబియా మరియు భువనలక్ష్మి 4వ తరగతి విద్యార్థులు మన ముందున్నారు. విందామా?
3: మనిషి జీవితంలో వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చిన వదిలిపోనవి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానవి 3: కాలం, యవ్వనము, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, నీడ.
0: మనిషి జీవితంలో వచ్చేవి పోయేవి అంటూ సబియా భువనలక్ష్మి చెప్పినవి విన్నారు కదా. ఇప్పుడు ఆటలంటే మాకిష్టం అంటూ మన ముందుకు వస్తున్నారు 1వ తరగతి విద్యార్థులు యూసుఫ్ మరియు అక్షర. విందామా?

ఆటలంటే మాకిష్టం పాట విన్నారు కదా. ఇప్పుడు రండి ఓ బాలరారా రండి అంటూ ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు 5వ తరగతి విద్యార్థులు తరుణ్ మరియు జ్ఞాన ప్రజ్వీత్. విందామా?

0: జెండా ఎగురు వేయము మన బండి బయలుదేరును.
1: రండి ఓ బాలలార రండి అనే పాట విన్నాం కదా. ఇప్పుడు ఆదివారం బుజ్జాయి బడికి సెలవే పాపాయి అంటూ ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు ఆయిషా, ఆశిక, సాహితీ, శ్రీకర్ మరియు నాగవతి, మూడో తరగతి విద్యార్థులు. విందామా?

0: ఆదివారం బుజ్జాయి బడికి సెలవే పాపాయి పాట విన్నారు కదా. ఇప్పుడు ఫైవ్ ఫింగర్స్ క్లాప్ క్లాప్ క్లాప్ అనే రైమ్ని పాడటానికి 2వ తరగతి విద్యార్థులు భానుశ్రీ మరియు సమన్వి రెడీగా ఉన్నారు, విందామా?
1: ఫైవ్ ఫింగర్ క్లాప్ క్లాప్ క్లాప్, ఫైవ్ ఫింగర్ క్లాప్ క్లాప్ క్లాప్, ఫోర్ ఫింగర్ బటర్ఫ్లై, ఫోర్ ఫింగర్ బటర్ఫ్లై, త్రీ ఫింగర్ సూపర్, త్రీ ఫింగర్ సూపర్, టూ ఫింగర్ పీస్, టూ ఫింగర్ పీస్, వన్ ఫింగర్.
0: ఫైవ్ ఫింగర్స్ క్లాప్ క్లాప్ క్లాప్ రైమ్ విన్నాం కదా. ఇప్పుడు ఆకు పచ్చ చందామామ నువ్వేలే నువ్వేలే అనే పాటని ఆలపించడానికి మన 4వ తరగతి విద్యార్థులు నాగావతి, ఆషిక, ఆయిషా మరియు బూనా రెడీగా ఉన్నారు, విందామా?

నుంచి అన్నం తీసే మహిమ నీకున్నది. మింట చుక్కలలో వాడు, మింట చుక్కలలో వాడు, చెమట చుక్కలలో నువ్వు

0: వానకాలం వస్తే మబ్బు కప్పిపోయి మరగాయ జాబిల్లి నవ్వు. వానకాలం వస్తే మబ్బు కప్పిపోయి మరగాయ జాబిల్లి నవ్వు. వానలో వరదల్లో బురద జల్లి ఉన్నమ్మ సక్క జాబిల్లి నువ్వు. వానలో వరదల్లో బురద జల్లి ఉన్నమ్మ సక్క జాబిల్లి నువ్వు. అమవాస నల్వంక వాడు, అమవాస నల్వంక వాడు, ఉపవాస నల్వంక నువ్వు. ఆకు పచ్చ చందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ
1: ఆకు పచ్చ చందా మామ నువ్వేలే నువ్వేలే పాట విన్నాం కదా. ఇప్పుడు నా దేశం భగవద్గీత అనే మాటలు చెప్పడానికి భానుశ్రీ, దీక్షిత, సమన్వి రెండో తరగతి విద్యార్థులు రెడీగా ఉన్నారు. విందామా?
2: నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం

0: గాక అనే పద్యాన్ని ఆలపించడానికి మన 4వ తరగతి విద్యార్థిని హేమశ్రీ రెడీగా ఉంది. విందామా?
1: బ్రతుకవచ్చుగాక బహుబంధనములైనా, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. భావం, మానవులు మాట తప్పరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, ప్రాణాలే పోవచ్చు, ఏది ఏమైనా మాట తప్పరు.
0: బ్రతుకవచ్చుగాక అనే పద్యాన్ని విన్నాం కదా. ఇప్పుడు కలిమిగల లోబికన్నను అనే పద్యాన్ని ఆలపించడానికి మన 3వ తరగతి విద్యార్థిని రిషిత రెడీగా ఉంది. విందామా?
2: కలిమిగల లోభికన్నను విలసితముగా పేదమేలు వితరణి అయినన్ చలిచలమ మేలు గాదా కులనిధి అంబోది కన్న గువ్వల చెన్న. భావం, ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే ఆ పారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటికుంట మంచిది కదా.
0: కలిమిగల లోబి కన్నను అనే పద్యాన్ని విన్నాం కదా. ఇప్పుడు మొదలు చూచిన కడుగొప్ప అనే పద్యాన్ని ఆలపించడానికి మన 4వ తరగతి విద్యార్థిని హేమశ్రీ రెడీగా ఉంది. విందామా?
1: మొదలు చూచిన కడుగొప్ప పిదపకురుచా, ఆది కొంచెం తరువాత నదిక మగుచు, తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. భావం, చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి ఆ తరువాత వృద్ధి చెంది పెరుగుతుంది.
0: మొదలు చూచిన కడుగొప్ప పద్యం విన్నాం కదా. ఇప్పుడు లావుగల వాణి కంటను అనే పద్యాన్ని మన 3వ తరగతి విద్యార్థిని రిషిత ఆలపిస్తుంది. విందామా?
2: లావుగల వాడి కంటెను భావింపగ నీతి పరుడే బలవంతుండవు, ద్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. భావం, సుమతి, శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసుకుని నడిపిస్తాడు కదా.
0: పద్యాలు విన్నారు కదా. ఇప్పుడు చోటుంది చానా మనబడిలోన అనే పాటను ఆలపించడానికి మన 4వ తరగతి విద్యార్థులు ఆయిషా, సాహితి, నాగావతి, సబియా, ఆశిత, భువన మరియు సాయిబిందు మన ముందుకు వచ్చారు. విందామా?

0: నా దేశం భగవద్గీత విన్నారు కదా. ఇప్పుడు సంపదలు తేలునప్పుడు అనే పద్యాన్ని ఆలపించడానికి మన ముందున్నది 3వ తరగతి విద్యార్థిని రిషిత, విందామా?
1: సంపదల తేలునప్పుడు డిచ్చకములాడి అన్న తమ్ముడు యనువల రాప్తవరులే, కష్ట దినములనే దిక్కుగాంచనప్పుడు చేయు అందించు వారే పోచెలిమి కండ్రు. భావం, మనం సంపదలతో తొలతూగేటప్పుడు అన్న తమ్ముడా అని పిలిచేవాళ్ళు, మన మనసుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు. కష్టాలు వచ్చి మనకు దిక్కు తోచనప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు.
0: సంపదలు తేలునప్పుడు అనే పద్యాన్ని విన్నాం కదా. ఇప్పుడు బ్రతుకవచ్చు

0: చోటుంది చానా మనబడిలోన అనే పాటను విన్నారు కదా. ఇప్పుడు మన పాఠశాల గురించి పాత్రాభినయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు 3వ తరగతి విద్యార్థులు ప్రభో శ్రీకర్ మరియు రిషిత. విందామా?
1: హాయ్.
2: హలో.
1: హౌ ఆర్ యు?
2: ఫైన్ రా. హౌ ఆర్ యు?
1: ఐ యామ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?
2: నేను డాక్టర్ గా పనిచేస్తున్నా. మరి నువ్వు?
1: నేను ఇంజనీర్ గా పనిచేస్తున్నా.
2: హే, నీకు గుర్తున్నాయా మన స్కూల్ డేస్?
1: ఎలా మర్చిపోతాను, ఎలా మర్చిపోగలను? మన టీచర్స్ హెచ్ఎం సార్ రమణారెడ్డి గారు, శిరీష మేడం గారు, ప్రభాకర్ సార్ గారు, ప్రవీణ్ సార్ గారు మనకు చాలా బాగా పాఠాలు చెప్పేవారు కదా.
2: మనకు మన పాఠశాల ఎంపీఎస్కేవీ పల్లిలో ప్రభుత్వమే మనకు యూనిఫామ్

0: ఇచ్చేది. ఆ యూనిఫామ్ ఎంత బాగుండేది కదా.
1: అప్పట్లో మా అమ్మ రోజూ కూలికి పోతూ ఉండేది. ఎన్నోసార్లు పొద్దున్న అన్నం తినకుండా వచ్చేదాన్ని. మన స్కూల్లో మధ్యాహ్నం పెట్టే భోజనం తినే చదువుకునేదాన్ని. భోజనం తినే ముందు రాగి జావ ఎంత బాగుండేదో. లలిత ఆంటీ బాగా వంట చేసేవారు కదా.
0: మనం యూనిఫామ్, షూస్, బెల్ట్ వేసుకొని వెళ్తుంటే ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే బాగుండేవారం కదా.
1: ఆ రోజులు ఎంత బాగుండేవి. అసెంబ్లీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రతిజ్ఞ చెప్పేవాళ్ళం కదా. మంగళవారం రోడ్ సేఫ్టీ ప్లెజ్ చెప్పేవాళ్ళం,
0: బుధవారం స్కూల్ సేఫ్టీ ప్లెజ్ చెప్పేవాళ్ళం, శుక్రవారం ప్రకృతి ప్రార్థన చేసేవాళ్ళం. నోబ్యాగ్ డే రోజు నన్ను శిరీష మేడం బాగా మెచ్చుకున్నారు.
1: ఎందుకు?
0: నంబర్స్తో డ్రాయింగ్స్ వేసినందుకు. నీకు గుర్తుందా, ఆ చార్ట్ని స్కూల్ రూమ్లో తగిలించారు.
1: ఆ రోజు గుడ్డును మొక్కుబడిగా తినేదాన్ని. ఈరోజు ఇంత ఆరోగ్యంగా అనుకున్న లక్ష్యం సాధించగలిగానంటే ఆ పోషకాహారమే కారణం అని తలుచుకుంటే చాలా ఆనందం కలుగుతోంది.
0: అవును, మన పాఠశాలకు కావాల్సిన అవసరాలు తెలుసుకుందాం, పాఠశాల ఋణం తీర్చుకుందాం.
2: మన పాఠశాల గురించి పాత్రాభినయం విన్నాం కదా. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు అడుగుతామంటూ మన ముందుకు వస్తున్నారు ఆయేష మరియు ఆశిత, నాలుగో తరగతి విద్యార్థులు. విందామా.
3: ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి, దీపం ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు, నిప్పు ఎందురు ఎక్కిన విరగని మంచం, అరుగు కుడితి తాగదు మేత మెయ్యదు కానీ కుండకు పాలిస్తుంది, ఏమిటి?
4: తాటి చెట్టు.
3: కొప్పుంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏమిటి?
4: కొబ్బరికాయ.
3: నల్ల కుక్కకు నాలుగు చెవులు.
4: లవంగం.
3: చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ పళ్ళు నోరు లేదు, తంతే తన్నింది కానీ కాళ్ళు లేదు, ఏమిటి?
4: అద్దం.
3: పొట్టలో వేలు, నెత్తి మీద రాయి, ఏమిటి?
4: ఉంగరం.
3: పొడవాటి మానికి నీడ లేదు, ఏమిటి?
4: దారి.
3: అయ్యకు అందవు, అమ్మకు అందుతాయి, ఏమిటి?
4: పెదవులు.
3: మనిషికి రెండే కాళ్ళు, ఏడు చేతులు.
4: నిచ్చెన.
3: అవ్వ చీరకు పుట్టెలు చిల్లులు, ఏమిటి?
4: పుట్ట.
2: ఇప్పటి వరకు పొడుపు కథలు విన్నారు కదా. ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తానంటూ మన మూడో తరగతి విద్యార్థిని రిషిత మన ముందుకు వస్తోంది. విందామా.
1: నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకోవాలి. పక్కోడి సాయం కోసం, సానుభూతి కోసం ఎదురు చూడకు. నీ దారికి నువ్వే రాజు, నీ లక్ష్యానికి నువ్వే సైన్యం. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. చులకనగా చూసే చోట చొరవ చూపకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. మట్టిని ప్రేమించండి, అది మనకు అన్నం ఇస్తుంది. మొక్కలు నాటండి, అవి మనకు జీవం ఇస్తాయి. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వం చూసి చేతులెత్తి నమస్కరించడం. ఎదిగిన స్థాయి గొప్పదై ఉండొచ్చు, కానీ నడిచిన దారిని మరిచిపోకూడదు. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది, సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది, వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది, అహంకారం మనిషి పతనానికే దారి తీస్తుంది. కుళ్ళిన పండు, తుప్పు పట్టిన ఇనుము, చెదులు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి, వాటంతటా అవే నశిస్తాయి. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి, ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది.
2: రిషిత చెప్పిన మంచి మాటలు విన్నాం కదా. ఇప్పుడు ఓదార్పు అనే కథను చెప్పడానికి మన ముందుకు వచ్చింది సబియా, నాలుగో తరగతి విద్యార్థిని. విందామా.
5: ఓదార్పు. ఒక ఊరిలో మూడు పండ్లు స్నేహంగా ఉంటాయి, అవి యాపిల్ పండు, మామిడి పండు, అరటి పండు. ఒకరోజు యాపిల్ పండు కూర్చొని ఏడుస్తుంటే యాపిల్ పండు ఎందుకు ఏడుస్తున్నావు అని మామిడి పండు

0: అడిగింది. నన్ను ప్రజలంతా ముక్కలు ముక్కలుగా కోసుకొని తింటున్నారు అని అంది యాపిల్ పండు. ఓస్, అంతేనా, నన్నైతే ప్రజలంతా పిసికి పిసికి తింటున్నారు అంది మామిడి పండు. ఆ రెండు కూర్చొని ఏడుస్తున్నాయి. ఇంత లోపల వారి దగ్గరకు అరటిపండు వచ్చింది. ఏమీ, మీరు ఇద్దరు ఏడుస్తున్నారు అని అంది. యాపిల్ పండు, మామిడి పండు తమ బాధను వెళ్ళగక్కాయి. అంతేనా, నన్నైతే నా తోలు వలిచి తింటున్నారు కదా అని చెప్పి వాటిని ఓదార్చింది.
1: ఓదార్పు కథ విన్నాం కదా. ఇంతవరకు మీరు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామం ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన బాలానందం కదంబ కార్యక్రమం విన్నారు.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై. సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
3: ఇంతవరకు బాలనందం చిన్నపిల్లల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9:00, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటరీకి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు

0: సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మొదటి పాట విందాం. ఈ పాట ఉప్పిన చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. జర్నీ చిత్రం కోసం హరిణి సత్య పాడిన పాట. సంగీతం సి సత్య, సాహిత్యం సాహితి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. మగధీర చిత్రం కోసం దీపు గీతామాధురి పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం కూడా ఎంఎం కీరవాణి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఫలక్నామాదాస్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం వివేక్ సాగర్, సాహిత్యం కిట్టు విశ్వప్రగడ. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: చిత్ర కుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం స్పీకర్ అగస్తి, సిల్వియా అనీషా పాడిన పాట. సంగీతం ప్రవీణ్ లక్కరాజు, సాహిత్యం శ్రీమణి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

0: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. జులై చిత్రం కోసం అద్నాన్ సామి పాడిన పాట. ఈ పాటకు సంగీతం మరియు సాహిత్యం కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు.

శ్రోతలు, చిత్రకుస్మాలు చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట యమదంగ చిత్రం కోసం దాలిర్ సింగ్ ప్రణవి ఆచార్య పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. దేశముదురు చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం కండికొండ. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

శ్రోతలు, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. చల్ మోహన్ రంగా చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం కృష్ణకాంత్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట కృష్ణార్జున యుద్ధం కోసం పెంచల్ దాస్ పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కూడా పెంచల్ దాస్ గారు. సంగీతం హిప్ హాప్ తమిళ. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: శ్రోతలు, ఇంతవరకు చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాన్ని వింటారు.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన 15 మంది నర్సింగ్ సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులలో నర్సులు అందిస్తున్న అంకిత భావం, కారుణ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్దరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణిచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
1: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై. మే యహాన్ దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే

0: बार बार जिया है। मैं यहाँ देख रहा हूँ हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहाँ देख रहा हूँ भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके।
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఎస్ఐఆర్ మూడో దశలో భాగంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఓలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్కు 824,00,000 మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी। 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे।
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
3: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है। दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे।
1: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15%

0: తనికి చేరింది. ఇది బుధవారం నుండి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
0: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. గుహవాటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 శాసనసభ్యులు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారిని కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
2: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి కియా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రీ కజగం పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలోని తన బలాన్ని నిరూపించుకుంది. బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటు వేశారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వెల్లడి

0: సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ 2027 జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
1: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఇంధన పొదుపు చర్యలలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం దృశ్య మాధ్యమ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విషయాలు దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఈ కమిటీ గత ఏడాది ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు సైబర్ భద్రత, అసంఘటిత రంగంలో మహిళలకు సంరక్షణ, గిరిజన మహిళలకు వైద్యారోగ్య సౌకర్యాలు, జాతీయ రాష్ట్రాల మహిళా కమిషన్ల పనితీరు గురించి 4 నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: అందుకే క్రోకోడైల్ టీయర్స్ అంటూ ఉంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో. నిజంగా నాకు కూడా తెలీదు క్రోకోడైల్ టీయర్స్ అని ఎందుకు అంటారో. సో ఇందుకనే క్రోకోడైల్ టీయర్స్ అంటారు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మరవెల్లో ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనిషి శరీరంలో ఎముకలు ఎక్కువగా ఉండేది ఏ భాగంలో? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మనిషి శరీరంలో ఎముకలు ఎక్కువగా ఉండేది ఏ భాగంలో? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14 అనమాట. సో క్లూ కూడా ఇస్తాను ఈ క్వశ్చన్కి, ఎందుకంటే మన శరీర భాగంలో శరీరంలో ఎముకలు 2 భాగంలో ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆ 2 ఏంటో నాకు వాట్సాప్ చేసేయండి. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం తీవ్ర ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హరివెల్లు ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మనిషి శరీరంలో ఎముకలు ఎక్కువగా ఉండేది ఏ భాగంలో అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారనమాట. సో ఎవరెవరు పంపించేద్దారో చూద్దాం. కేదర్ వీరేష్ రాజలి మండలం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ వివిధ భారతి అంటూ పంపించేస్తున్నారు. సేవాకులం జిల్లా శ్రీకాకుళం నుంచి అప్పాపురం గ్రామం భర్త సూర్యరావు మహాలక్ష్మి గారు పంపిస్తున్నారు. ఓకే, మీ ఆన్సర్ అయితే అర్థం కాలేదనమాట నాకు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆయలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు పద్మావతి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కడప నుండి వినయ్, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పి భాను ఓబులరెడ్డి ఫ్రమ్ పులివెందుల కడప డిస్టిక్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంటే రెండు ఆన్సర్లు, ఒకటి రైట్ ఆన్సర్ ఒకటి రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ పంపిస్తున్నారు సత్య గీత భావన వాసు ఫ్రమ్ గుంటూరు నుంచి, బట్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీరు మూడు ఆన్సర్లు పంపించారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషికాన్ హనీ ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదలి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ఎముకలు అంటూ పంపించేస్తున్నారు.

పంచవార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపించేస్తున్నారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. యాక్చువల్గా నేను రెండు భాగాలు అని అడిగాను, బట్ మీరు ఒకటే ఆన్సర్ పంపించారనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి, శ్రీనివాస్, దీపిక, గీత, షాన్విక్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుండి నేను శ్రావణి అండి అంటూ పంపించారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు, ఓకే ఆన్సర్ కూడా పంపించారు. ఫస్ట్ ఆన్సర్ పంపించి తర్వాత పేర్లు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీకాకుళం జిల్లా అప్పాపురం గ్రామం నుంచి భర్త సూర్యారావు మహాలక్ష్మి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శివరాజు గారు గోపాల్పురం వనపర్తి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి దీపు సౌజన్య పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మనిషి శరీరంలో ఎముకలు ఎక్కువగా ఉండే భాగాలు ఏంటి అంటే చేతులు మరియు పాదాలు అనమాట. చేతులు మరియు పాదాల్లో ఎముకలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ దేశంలో దోమలు చాలా తక్కువగా ఉంటాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో దోమలు చాలా తక్కువగా ఉంటాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244888 14. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మన ముందు హార్వెల్లో ప్రోగ్రాంలో, సో ఇందాక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఏ దేశంలో దోమలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారనమాట. సో ఎవరు పంపించారో చూద్దాం ముందుగా. ఓకే, ఆర్షి ఫ్రమ్ ఆస్ట్రేలియా నుండి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పూజిత, విజేత, సాయి, మేఘనాథ్ ఫ్రమ్ చిలుకలూరుపేట నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్, దీపిక, గీత, శాన్విక్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుండి వినయ్, కావ్య, కృష్ణ తులసి, అపర్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐలవరం నుండి సిద్ధాంతి, గోలీ, ధర్మారావు, పద్మావతి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే పి భాను ఓబుల రెడ్డి ఫ్రమ్ పులివెందుల కడప డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లలిత మురళి భాను కామకూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున స్వామి విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ చెప్పు అక్క అంటూ పంపిస్తున్నారనమాట. సో ఈ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్సర్స్ అయితే చెప్తాను, ఎవరు అంటే కరెక్ట్ ఆన్సరే పంపించేశారు. అక్క నీకు హ్యాపీ సండే అంటూ ఝాన్సీ పుత్తూరు నుంచి పంపిస్తున్నారనమాట. ఎనివే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు ఝాన్సీ గారు. అండ్ అలాగే వరప్రసాద్ రెడ్డి హస్తవరం రాజంపేట నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు సత్య, గీత, భావన, వాసు ఫ్రమ్ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆస్ట్రేలియా నుంచి పంపిస్తున్నారు రాజేష్ బాబు, అలాగే శ్రీలత, అలాగే శ్రీజేష్ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే ఆంటోనీ ఆరోగ్యస్వామి గారు పంపిస్తున్నారు కడప రేడియో నుంచి అంతా, ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ విచెస్ చెప్పండి అంటూ పంపిస్తున్నారు, బట్ పేరైతే పంపించలేదనమాట. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ గారు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో దోమలు ఎక్కువగా

0: లేని ప్రదేశం ఏంటి అంటే గనక, సో చాలా మంది ఏంటో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఐస్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అరవెల్లిలో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ జంతువు తన నాలుకతో తన చెవిని శుభ్రం చేసుకోగలదు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ జంతువు తన నాలుకతో చెవిని శుభ్రం చేసుకోగలదు? సో దానికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేశాను కదా, ఏ జంతువు తన నాలుకతో చెవిని శుభ్రం చేసుకోగలదు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగేశాను. సో దీనికి కూడా చాలా అంటే చాలా మంది ఆన్సర్లు అయితే పంపించేశారు అనమాట. సో ఎవరు పంపించారు అంటే క్యాదర్ వీరేష్ రాజోల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీజేష్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుండి వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత శ్రీలేఖ నిరంజన పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే తిరుపతి నుండి ఆయేషా పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే శివరాజు గోపాల్పూర్ వనపర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పంపిస్తున్నారు పెడన నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పి భాను ఓబుల రెడ్డి ఫ్రమ్ పులివెందుల కడప డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్, గీత శాన్విక్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషికాంత్ హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శ్రావణి గోపి కృష్ణ గగన్ విహారీ కేఎన్స్ పంపిస్తున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ జయంతి ఆల్వాల్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

అండ్ హాయ్ అక్క, మళ్ళీ వచ్చేసాను, నా పేరు ఝాన్సీ అక్క అంటూ పంపించేశారు. ఎనివే, మరి ఆన్సర్ కరెక్ట్గా పంపించేశావు ఝాన్సీ. ఎనివే, నెక్స్ట్ హాయ్ మేడం గారు, గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు సూరిబాబు గారు అండ్ మై వైఫ్ కళ్యాణి అంటూ కామిస్త్రిపేట విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించేశారు వినయ్ ఉత్తమ్ రెడ్డి గారు పంపించేశారు అనమాట. అలాగే నెక్స్ట్ ఎవరు, మదనపల్లి నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుండి

అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించేశారు వినయ్ ఉత్తమ్ రెడ్డి గారు పంపించేశారు అనమాట. అలాగే నెక్స్ట్ ఎవరు, మదనపల్లి నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుండి పంపిస్తున్నారు బట్ ఆన్సర్ పంపించలేదు, మీ పేరు కూడా పంపించలేదనమాట. ఓకే, శ్రావణి, గోపికృష్ణ, గహన్, విహారికి అంచు పంపిస్తున్నారనమాట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యమార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్లే పంపించేశారు. అండ్ సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక రామాదేవి గారు, కృష్ణారావు గారు ఆస్ట్రేలియా నుండి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక, ఏ జంతువు తన నాలుకతో చెవిని శుభ్రం చేసుకోగలదు అంటే జిరాఫీ. జిరాఫీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో అనంతపురం నుంచి అనురాధ గారు ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్గా ఇచ్చారనమాట. దానికి 18 అంగుళాల పొడవైన నాలుక ఉంటుంది, సో దీంతో చెవులు కనురెప్పులు శుభ్రం చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో నిజంగా జిరాఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగిస్తున్నా హరివెల్లు ప్రోగ్రాంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేసిన నెంబర్ 0866244888. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను పరిగెత్తే పక్షి అని అడుగుతున్నాను అనమాట. సో వాట్సాప్ చేస్తూ ఉండండి, ఈలో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విద్యుత్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరివెల్లు ప్రోగ్రామ్ లో. సో హరివెల్లు ప్రోగ్రామ్ లో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారనమాట. సో చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరు పంపిస్తున్నారంటే క్యాదర్ వీరేష్ రాజోల్లి మండలం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వినయ్ శ్రీధర్ గారు, సుధీర్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, చరణ్ పుట్టూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే ఆయేషా తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జయంతి అల్వల్ గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయదీపు గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వీర హనుమాన్ బాలాజీ చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, విష్ణు యాదగిరిగుట్ట నుంచి.

పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బట్ట సూర్యారావు మహాలక్ష్మి అప్పాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లక్ష్మీ నిషికన్ హ్యానీ హైదరాబాద్ నుండి శ్వేత గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపించేస్తున్నారు భారతి కిషోర్ అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కాన్నూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అక్క నా పేరు ఝాన్సీ పుత్తూరు నుండి, అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ కళ్యాణి అంటూ కామెశ్వరిపేట నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బరిదేశ్వర చారి గారు మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో అది ఎంత వేగంతో వెళ్తుందో ఒక అవర్కి కూడా క్లియర్గా చెప్పారనమాట. ఎనివే నెక్స్ట్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సుధా కొత్తగూడెం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు మదనపల్లి నుంచి ప్రసాద్, కామోజు తారీగొండ నుండి ప్రసాద్ గారు పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్య ఫ్రమ్ మంగళగిరి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ కృష్ణ ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుండి పంపిస్తున్నారు దీపు గారు, మా పిల్లలు జున్ను అన్సోనికి చెప్పండి అంటూ ఎనివే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో నేను చాలాసార్లు చెప్పాను హాయ్ కానీ విషెస్ కానీ దయచేసి అడగొద్దు, హరవిల్లు ప్రోగ్రాంలో జస్ట్ ఓన్లీ నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ పంపించండి చాలు, చక్కగా మీ పేర్లు ఊర్లు అన్ని కూడా చదివేస్తూ ఉంటానన్నమాట. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనుగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎనివే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్ అనమాట. సో ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెడుతుంది, అది గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అనమాట. మరి ఇదండి ఈరోజు షో, ఎందుకంటే టైం చూస్తే 10 గంటలు దాటి 55 నిమిషాల 38 సెకండ్లు కావస్తుంది కాబట్టి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ రోజు షోలో, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకో బోల్డ్ అని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటారనమాట. అంటిల్ దెన్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతరాని. విదేశీ మారకపు ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకునేందుకు వీలుగా బంగారం కొనడాన్ని ఏడాది పాటు ఆపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బంగారం వెండి లోహాల దిగుమతులపై కేంద్రం సుంకాన్ని 6 నుంచి 15% పెంచింది. సీఎన్జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూపాయి పెంచుతూ ఆదివారం ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. రాష్టంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 4.31 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. నాందేడ్ ధర్మవరం మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు తిరుపతి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లలో ఈ రైలును ఆపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరంలోని శివాజీ పార్కులో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్నం నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 3వ దశ కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు

జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వెలసిన మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. అరకు, చింతపల్లి, ముంచింగిపట్టు తదితర మండలాల నుండి వేలాది మంది గిరిజన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇంటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు.
5: ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
5: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
5: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
5: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
5: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
5: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును,

స్టూడియోలో సమయం చూస్తే 11:10 దాటి 11 సెకండ్లు. మీరంతా ఆర్జన్ చూసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో ఏం మాట్లాడుకోవాలి? ఎస్, అత్త ప్రధాన పాత్రలో ఉన్నటువంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. బొబ్బబ్బా, అసలు అత్త అనే పాత్రకు ఎంత ఒక రేంజ్లో మన సినీ ఇండస్ట్రీ ఇచ్చేసింది కదా. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అల్లుడా మాజా గజేంద్రుడు నుంచి పాటు విందామా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆల్పించిన వేటూరి గీతం.

తెలుగు సినిమాలలో అత్తపాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అత్తపాత్ర ప్రధానంగా సాగి అత్తకోడల అనుబంధం చుట్టూ తిరిగే కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేది అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు. 1989లో విడుదలైనటువంటి సూపర్ హిట్ తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం ఇది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించినటువంటి ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి ప్రధాన పాత్రలో నటించగా వాణిశ్రీ అత్తగా నటించారు. గర్వంతో కూడినటువంటి అత్తగారికి అల్లుడు ఎలా బుద్ధి చెప్పాడనేది ఈ సినిమా కథ కదా. ఈ చిత్రాన్ని తమిళంలో మా పెళ్ళై గాను, హిందీలో జమైక్ రాజ్ గాను రీమేక్ చేశారనమాట. కానీ సూపర్ హిట్ సినిమా కదా, అదే చిత్రం నుంచి పాట వినేసాం కదా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, అందుకంటే ముందు రాక్షసుడి చిత్రం నుంచి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

అభినందనరాజు బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన ఆత్రేయ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చేస్తే 11:28 దాటి 40 సెకండ్లు. మీరంతా ఆచ్యం చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. యుతిరాజ్ చిన్నబాబు సినిమా కబుర్ కార్యక్రమంలో అత్త ప్రధాన పాత్రలో ఉన్నటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిన్నే పెళ్ళాడత 1996 కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున టాబు ప్రధాన పాత్రలో నటించినటువంటి ఒక బ్లాక్ బాస్టర్ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించినటువంటి ఈ సినిమాలో అత్తగారు రాధికగా నటించారు కదా. ఇక అత్తారింటికి దారిది చెప్పనక్కర్లేదండి. 2013 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన భారీ విజయవంతమైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు, సమంత, ప్రణీత కథానాయికలుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కుటుంబ విలువలు, హాస్యం, యాక్షన్ కలగలిసినటువంటి ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే 25 ఏళ్లుగా దూరమైన తన అత్త సునందను ఆమె కుటుంబ సభ్యులకు అంటే తాత కోరిక మేరకు మనవుడు గౌతమ్ నంద అంటే మరెవరు కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే తన అత్తారింటికి అంటే అత్తగారిని ఇంటికి ఎలా తీసుకుని వచ్చాడనేది మనసులు గెలిచినటువంటి ఈ చిత్రం అనమాట. అంటే మనసులు గెలిచి తిరిగి తీసుకుని వచ్చాడనమాట, అందరి మనసులు గెలుచుకున్నాడు అనేది ఈ సినిమా కథ కదా. మరి ఈ సినిమా నుంచి పాట విందాం. అదేనండి, నిన్నే పెళ్ళాడుతున్న చిత్రం నుంచి పాట విందాము.

0: అంతకంటే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

విజయప్రకాష్ కార్తికేయన్ ఆలపించిన పాట అతారింటికి దారేది చూడండి, వినేశారు శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. స్టూడియోలో సమయం చూస్తే 11:37 దాటి 20 సెకండ్లు.

మీరంతా ఆర్టీఎం న్యూస్ వింటున్నారు. విజ్ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు. విత్తున అజిత్ చిన్నబాబు సినిమా కబుర్ల కార్యక్రమంలో అత్త పాత్ర ప్రధానంగా ఉన్నటువంటి చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు అత్త తెలుగు సినిమా చరిత్రలోనే గయ్యాళి అత్త, అత్త పాత్ర అనగానే టక్కును గుర్తొచ్చే పేరు మనందరికీ తెలిసిపోయింది కదా, సూర్యకాంతం గారు. ఆమె తన సహజమైనటువంటి నటనతో అత్త పాత్రకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చేశారు. నిరాడంబరమైన గయాళి తనాన్ని తెచ్చిపెట్టారు కూడాను. అసలు ఎవరైనా అంటే మామూలు గొడవ గొడవగా మాట్లాడుతుంటే ఏమంటారు, ఏమిటి సూర్యకాంతంలాగా అలా మాట్లాడేస్తున్నాడు అంటారు, అంటే అంత పేరనమాట. ఒకనొక సందర్భంలోనైతే సినీ నటులే అన్నారనమాట. అసలు అంత చక్కటి పేరుకు ఎలాంటి పేరు తెచ్చుకొచ్చావు, గయాళి అనేటువంటి పేరు తీసుకొచ్చావు, సూర్యకాంతం అంటే చాలా మంచి పేరు కూడా అనేసి అన్నారట. ఎందుకంటే తెలుగు తెరపై కోడళ్లను ముప్పు తిప్పలు పెట్టే అత్త పాత్రలో ఆమె నటన అద్భుతంగా ఉండేది. ఆ కాలంలోనే ఆమె పేరు చెబితేనే కోడళ్ళు భయపడేవారా, నిజమే కదా, ఈ సూర్యకాంతలాగా నోరేసుకుని అరుస్తావేమిటి అనేస్తూ ఉంటారు ఇప్పుడు కూడాను. ఎన్నో ప్రసిద్ధ చిత్రాలు మాయాబజార్, గుండమ కథ, సంసారం, భార్యాభర్తలు వంటి ఎన్నో ఆణిముత్యాలనే సినిమాల్లో ఆమె అత్త పాత్రను మామ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించేశారు సూర్యకాంతం గారు. తెరపై ఆమె ఎంత కఠినంగా కనిపించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం చాలా మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారట, ఎంతో మందికి సహాయం కూడా చేశారట. సెట్కి వచ్చేటప్పుడే కానీ పులిహారి, రవ్వలడ్డులు, చక్కటి గారెలు, బూరెలు, మినపట్లు చక్కగా తీసుకొచ్చేవారట. కమ్మని భోజనంగా తినమ్మా, కడుపు నిండా తినండరని పెట్టేవారట. అలనాటి నటులు చెప్పుకొచ్చేవారు వారి యొక్క ఇంటర్వ్యూస్లో విన్నారు. సినిమా కబుర్లో అత్త పాత్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకంటే ముందు ఒక పాట విందాం, అదేనండి ఆరాధన చిత్రం నుంచి పాట వినేశాం కదా ఇప్పుడు, అనగనగా ఒక రాజు, ఈ చిత్రం నుంచి పాట విందాం.

అటువంటి చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అత్తగారు స్వాగతం. 1986 సంవత్సరం విడుదలైనటువంటి తెలుగు కుటుంబ కథా చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, భానుమతి, అశ్విని ప్రధాన పాత్రల్లో పోషించారు. మొగుడుమ్స్ పెళ్లమ్స్ ఇక మొగుడుమ్స్ పెళ్లమ్స్ లో 2005 విడుదలైనటువంటి ఈ సినిమాకు డైరెక్టర్ రంగనాథ్. ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే, ఉద్యోగం కోసం నగరానికి వస్తున్న ఇద్దరు అపరిచితులు శివాజీరాజు, రతి ప్రయాణంలో కలుసుకుంటారు. వసతి కోసం వారు వివాహిత జంటగా నటిస్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఆకర్షితులై చివరకు ఏకమవుతారు. అత్తా కోడళ్ళు, గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన సినిమాలు లేకపోలేదు. ఇక నందమూరి బాలకృష్ణ శ్రీయ ప్రధాన పాత్రను నటించినటువంటి ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటి హేమమాలిని, గౌతమి బాలశ్రీ అత్త పాత్రను చాలా చక్కగా పోషించారండి. తెలుగు సినిమా పరిశ్రమలో అత్తా కోడళ్ళ అనుబంధం, అత్తగారి ఆధిపత్యం లేదా ప్రేమాభిమానాలు చాటుకోవడం, అనేక చిత్రాలు కుటుంబ కథా చిత్రాలు కూడా ఉన్నాయి.

ఆరాధనా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానికి ఆలపించిన ఆత్రేయ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చేస్తే 11:47 దాటి 56 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు వి తీవ్రార్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో అత్త ప్రధాన పాత్రలో

0: drama, sentiment, comedy, mass masala movie latest updates,
1: quality, creativity, technology la melavi.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: మగూడ్స్ పెళ్లం స్థితి నుంచి వేణు నిత్య సంతోషం ఆలపించిన పాట విన్నారు.
1: నిల్ల నిల్ల మెరిసెను తార నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: అంతఃపురంలో అందాల చిలక
4: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ద సంక్షోభం ముగియకపోతే అనర్థమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కు వెళ్లిన ఆయన ది హేగ్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈరోజు విజయవాడలో డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంధన పొదుపులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడి ఇంధన పొదుపుపై వారికి మార్గనిర్దేశం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. పాయకరావుపేట పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అరటికాయల మార్కెట్ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈరోజు ఆకస్మిక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో డేటా ఆధారిత వ్యవసాయం చేసే పరిస్థితులు నెలకొన్నందున రైతులకు అర్థమయ్యేలా సాంకేతికతను తీర్చిదిద్దాలని రాష్ట వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. ప్రాణాంతక ఎబోలా వైరస్తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోగా మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: ఉదయాస్తవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: House listing and housing census under phase 1 of census 2027 have commenced in 5 states and union territories. These states and union territories are Rajasthan, Meghalaya, Maharashtra, Jharkhand and Municipal Corporation of Delhi area in Delhi NCT as part of the ongoing nationwide census exercise. Meanwhile, house-to-house listing operations by enumerators are presently in progress in Andhra Pradesh, Arunachal Pradesh, Bihar, Chandigarh, Chhattisgarh, Dadra and Nagar Haveli, Daman and Diu, Haryana, Madhya Pradesh, Punjab, Telangana and Uttarakhand. The World Health Organization, WHO, has declared the Ebola outbreak in the Democratic Republic of the Congo and Uganda a public health emergency of international concern. WHO Director General Tedros Adhanom Ghebreyesus announced the decision after more than 300 suspected cases and 88 deaths were reported. WHO, in a social media post, clarified the outbreak does not meet the criteria for a pandemic emergency like COVID-19 and advised against closing international borders. World Hypertension Day is being observed today globally. The theme for this year is Controlling Hypertension Together. Check your blood pressure regularly. Defeat the silent killer. The India Meteorological Department said that the southwest monsoon has advanced into some parts of Arabian Sea, Bay of Bengal, many parts of Andaman Sea and Andaman Islands and entire Nicobar Islands. According to the IMD, southwest monsoon is likely to set in over Kerala on the 26th of this month. Meanwhile, the weather agency has predicted heatwave conditions in Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Vidarbh tomorrow. And that is the end of this news bulletin.
1: వచ్చేసింది కదా ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రతను తట్టుకోవడానికి తరచు చల్లని పానీయాలు మజ్జిగ త్రాగుతూ సేవిస్తూ ఉండాలి. కొన్ని చల్లని పానీయాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బో చిన్నపాపకు కూడా తెలుసా చల్లని పానీయాలు? ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత ఎలా తయారు చేసుకోవాలి మహబత్ కా షర్బత్, మరి తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాల గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సూర్యం సృష్టి నుంచి శంకర్ మహదీవన్ సుజాత ఆలపించిన పాట.
2: Ah, come on, come on, come on, come on.

మొహబత్ గా షర్బత్. ఇది ఒక చల్లని పానీయం అన్నమాట, చాలా ప్రసిద్ధి చెందినటువంటి పానీయం, రుచికరమైనటువంటి పానీయం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం. కావలసిన పదార్థాలు ఏమిటి అంటే, కాచి చల్లార్చిన చిక్కటి పాలు 1 లీటర్, చిన్న ముక్కలుగా కోసిన పుచ్చకాయ ముక్కలు కొన్ని కదా, పంచదార రుచికి సరిపడా తీసుకోవాలి. ఇక రోజు సిరప్, బాదం లేదా జీడిపప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ చల్లని పానీయాన్ని ఎలా తయారు చేయాలి, తయారు విధానం ఒక్కసారి వినండి. చక్కటి పాలలో పంచదార, రోజు సిరప్ వేసి బాగా కలపాలి. అందులో చిన్నగా కోసినటువంటి పుచ్చకాయ ముక్కలు, నానబెట్టిన బాదం లేదా జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంత సమయం తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో తీయగా, కమ్మగా, చల్లగా ఉండి మొహబత్ కా షర్బత్ ఎంత హాయిగా ఉంటుందో. మరి ఎండాకాలంలో చేసుకుని తాగేద్దామా? సీతారామ కళ్యాణం, సిటీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసీసీ ఆలపించిన పాట విందాం.

స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్ లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్ లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్

0: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్ లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 12:40 దాటి 23 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు విత్తురార్జే చిన్నబాబు. వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి మనం చల్లచల్లని పానీయాలు తయారు చేసుకుందామని చెప్పాను కదా. మొహబత్ కా షర్బత్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చింతపండు పానీయం. అబ్బో, చింతపండు పానీయం ఏంటి చిన్నబాబు? నాకు కూడా ఫస్ట్ లో నవ్వుకున్నాను, బట్ అది వడదెబ్బ నుండి రక్షించే ఆరోగ్యమైన పానీయం అంట. ఇది కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడైతే తెలుసుకుందాము. కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1/2 కప్పు నానబెట్టిన చింతపండు. అబ్బా, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. అదే తురిమిన బెల్లం. బెల్లం కూడా వేస్తామండి, ఓయ్ కొంచెం తీయదనం కూడా కలుస్తుంది. బెల్లం కూడా తురిమిన బెల్లం 1 కప్పు. యాలకుల పొడి కావలసినంత. ఉప్పు సరిపడ. ఇక సరిపడినన్ని నీళ్లు. తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం. నానబెట్టినటువంటి చింతపండు రసం తీసి ఈ రసంలో బెల్లం, యాలకుల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపినటువంటి మిశ్రమ పానీయాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్ కదా. కానీ చింతపండు పానీయం అంటే కాస్త నవ్వుకోవడం కాదు, ఇది కొంచెం ఆరోగ్యానికి మంచిదేనండి. వడదెబ్బ నుండి రక్షించేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి పానీయం అట. తయారు చేసుకోవడానికి ట్రై చేద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు త్రినేత్రుడు చిత్రం నుంచి మను ఆలపించిన పాట వేటూరి గీతం. ఇది మనో చిత్ర ఆలపించారు.

ఒరినా ఏనో ఈ పానీయాలు ఏమిట్రో అన్నట్టుగా ఉంది కదా జిగర్తాండ. అవునండి, పానీయం పేరు. మధురై ప్రసిద్ధ చల్లని పానీయం. దీని గురించి మాట్లాడుకుందాం. జిగర్తాండ తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు. ఈ పానీయం తయారీకి మరిగించినటువంటి పాలు, చిక్కటి పాలు, బాదం జిగురు, రోజు సిరప్, ఐస్ క్రీం. తయారు చేసే విధానం, మరిగించిన పాలలో బాదం జిగురుగా చేసి కలపాలి. ఇక అందులోనే రోజు సిరప్, ఐస్ క్రీం కలిపి జిగర్తాండ పానీయం తయారు చేసుకోవాలి. ఈ జిగర్తాండ పానీయం శరీరాన్ని, హృదయాన్ని చల్లబరుస్తుందట. మనం మజ్జిగ రసం తయారు చేసుకుంటాం కదా, అందులోని నిమ్మకాయ రసాన్ని పిండుతాము, తర్వాత కాస్త పుదీనా, కొంచెం రకరకాల ఐటమ్స్ కూడా వేసేస్తాం. తాగడానికి కడుపు చల్లగా ఉంటుంది. మజ్జిగైతే చాలా బెస్ట్ అండి. ఈ వేసవి కాలంలో ఎండ, వేడిమి నుంచి, వేడి తాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తరచూ వాటర్ తాగుతూ ఉండాలి. ఈ పానీయాలు కూడా సేవిస్తూ ఉండాలి. కార్యక్రమంలో ఇప్పుడైతే భారతీయుడి చిత్రానికి హరిహరన్ నారిని అల్పించినటువంటి పాట విందామా?

0: వేసవి కాలంలో మనం
1: పడరసాల గురించి, జ్యూస్ గురించి ఎలా తయారు చేసుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. నిమ్మ, బత్తాయి, నారింజ మొదలైన ఫలాలను జ్యూస్ చేసి పంచదార కలుపుకొని ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెండ ఏడిమి తాపం నుంచి కూడా మనకు శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రస్తుత కాలంలో మనకు దొరికే మామిడి పండ్లు కూడా, పుచ్చకాయలు కూడా జ్యూస్ తీసుకొని చల్లని పానీయాలుగా తయారు చేసుకోవచ్చు. ఏమంత సత్యయామిని ఆలపించినటువంటి పాట బింబిసార చిత్రం నుంచి పాట విందాము.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈ రోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంకాలం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ రోజు విజయవాడలో డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మంత్రి ఈ రోజు అధికారులతో చర్చించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈరోజు ఆకస్మిక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంటు సభ్యులు పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంకాలం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే

0: ఒంటి గంట అవ్వాల్సిందే.
1: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువనచంద్ర గీతం వినేశారు. సంగీతం బప్పిల్ హరి. స్టూడియోలో సమయం చూస్తే 1:10 దాటి 4 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా స్త్రీలు ఈ ఎండాకాలంలో చాలా చాలా జాగ్రత్తలుగా ఉండాలి. ఈ జాగ్రత్తలు అనేవి ఏమిటి అంటే, వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ముఖ్యంగా అందాన్ని కూడా కాపాడుకోవాలి కదా. అందాన్ని కాపాడుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ అందుకంటే ముందు ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ వేసవి కాలంలో ఎండ వేడిమి అసలు 8 దాటి 8 అవంగులునే బబ్బబ్బా, విపరీతమైన ఎండ వచ్చేస్తుందండి. బయటికి వెళ్ళాలంటే 10 లోపలే పనులు ముగించుకుందామన్నా 10:00, 11:00 చర్రుమని ఒళ్ళు కాలిపోతుందండి కదా. మరి ఏం చేద్దాం, తప్పదు. దైనందిన జీవితంలో కుటుంబ అవసరాల నిమిత్తం పనులకు వెళ్ళవలసి ఉంటుంది కదా. బయటికి వెళ్ళడానికి సందేహిస్తుంటాం, కానీ తప్పదు. ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మరి మాళవిక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి పాట విందాం. అందుకంటే ముందు గంగోత్రి చిత్రం నుంచి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఒంటి గంట 17 నిమిషాలు దాటి 33 సెకండ్లు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధీరా కార్యక్రమంలో అధిక వేడి, సూర్యరశ్మి కారణంగా చర్మంపై మంట, దురద, అలసట మరియు వడదెబ్బ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ తగ్గించే, శరీరాన్ని చల్లబరిచే కొన్ని లేపనాలు, చిట్కాలు. గంధం కర్పూర లేపనం. మంచి గంధం పొడి, కొద్దిగా కర్పూరం మరియు కొబ్బరి నూనె కలిపి నుదుటిపై, శరీరంపై లేపనంలా రాసుకోవడం వల్ల శరీరం చల్లబడి అలసట, నీరసం తగ్గుతుందట.
5: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నాన్లే.
5: ఏంటే వాయిస్?

0: లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో మంత్రి మాట్లాడారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ద ప్రాతిపదికన బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గత రాత్రి 4,31,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొంటూ,
1: దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేసినారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్నమాట. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం.
0: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల విజయగాథలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, హెరిటేజ్ వాక్, చిత్రలేఖన పోటీలు, క్విజ్, ఫోటోగ్రఫీ, కథారచన వంటి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉచిత గైడెడ్ టూర్లు, లేజర్

0: షో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈ రోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 ధర్మవరం చేరుకుంటుందని చెప్పారు. చేనేత కేంద్రమైన ధర్మవరం ప్రజల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్ వంటి అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచ పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో వెలిసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఈరోజు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు తదితర మండలాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళంలో ప్రవేశించే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ
1: కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్ యానంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైనటువంటి మార్పు ఏమీ లేదు. ఆ తర్వాత 3 రోజుల్లో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు MyGOV.in వెబ్సైట్ ద్వారా గాని నరేంద్ర మోదీ యాప్ గాని ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

0: చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జె నివాస్ ఐఏఎస్. వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రం నుంచి కుమార్ సాను ఆల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సంబంధించిన 1:35 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. ధీర వింటున్నారు విత్యురార్జే చిన్నబాబు. ధీరాలో అందానికి ఆరోగ్యానికి ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన శరీరంపై ముఖంపై రాసుకునే లేపనాల గురించి మాట్లాడుకుంటున్నాము. కలబంద జెల్, తాజా అలోవెరా గొజ్జును ఎండకు కలిమిన చర్మంపై, అంటే ఎండ వలన మన చర్మంపై కమిలిపోయి ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఈ తాజా అలోవెరా గొజ్జును రాస్తే చర్మాన్ని చల్లబరుస్తుందట, మంటను కూడా తగ్గిస్తుంది. చందనం పౌడర్ను రోజ్ వాటర్తో కలిపి ముఖానికి మెడ చుట్టూ రాసుకోవడం వలన వేసవిలు వచ్చే మొటిమలు చెమటకాయలు తగ్గుతాయట. కార్యక్రమంలో ఇప్పుడు అతడు చిత్రం నుంచి కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి పాట విందామా.

0: వేసవిలో మహిళలు ఆరోగ్యాన్ని చర్మాన్ని కాపాడుకోవడానికి వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగడం చాలా మంచిది. తరచూ కొబ్బరి నీళ్లు మజ్జిగ తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లడం తగ్గిస్తే ఇంకా మంచిది. మనం తీసుకునేటటువంటి ద్రవ పదార్థాలు దాహం వేయకపోయినా సరే రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసులు మంచినీరు త్రాగడం, మంచినీరు లేదా నిమ్మరసం పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిదట. అంతేకాదండోయ్, వేసవిలో సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నూనె మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు అలా వైకుంఠపురంలో చిత్రానికి అనులాగ్ కురకాళ్ళని అండ్ మంగిలి అల్పించినట్టు పాట.
1: అయ్యా బ్రదర్ అప్పమ్మా, ఈ టిక్చిక్ టిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

నేను అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నై పోయినట్టుందిరా స్వామే నా స్వామే, నేను స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా స్వామే.

తీరా వింటున్నారు విథూర్ ఆర్జే చిన్నబాబు. తీరాలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అందానికి ఆరోగ్యానికి కావాల్సినటువంటి చిట్కాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పుదీనా తులసి ఈ ఆకులు కలిపి పేస్ట్లా చేసుకునే చర్మంపై దురద ఉన్న ప్రదేశాలలో రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుందట. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో పండ్లు, పుచ్చకాయ, కీరదోసకాయ, క్యారెట్, ఖర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండేటటువంటి పండ్లు తరచుగా తినాలి ఈ వేసవి కాలంలో. శరీరంపై వేడి ప్రభావం తక్కువగా ఉండేందుకు లేత రంగులు అంటే వదులుగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు ధరించడం ఇంకా మంచిది. తరచూ చల్లని పానీయాలు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది.

గోపి గోపిక గోదావరి ఈ చిత్రం నుంచి చక్రి కౌశల్య ఆల్పించిన పాట విన్నారు. వీరంతా చేంజెస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై.

0: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. స్టోరీలో సమయం చూస్తే 2 గంటల 30 నిమిషాలు కావడానికి ఇంకా 2 మినిట్స్ ఉంది కదా. ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాటి 30 సెకండ్లు, 31-32 సెకండ్లు ముందు పరిగెడిపోతుంది కదా. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సందడి సందడి కార్యక్రమంలోకి వెళ్లిపోయే ముందు మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారండి, చూద్దాం. వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆదివారం ఉత్సాహంగా సాయంత్రం వరకు ఇటువంటి పాటలు విని ఎలాంటి పాటలు వినిపిస్తే చాలా ఆనందంగా చేనేత మగ్గం వేయవచ్చు అంటున్నారు. అవునా, సినిమా కబుర్లో అత్త పాత్ర పోషించిన వారి గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు చిరుమావు గారు అంటున్నారు. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా, మీకు తెలిసే ప్రోగ్రాంలు అనమాట అప్పుడు పంపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి లాగా వారికి తగ్గట్లుగా పాడటం ఈ రోజుల్లో ఎవరికీ పోటీ కాదు, సాటి రారు, ఇంకెవరు లేరు అంటున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. తర్వాత శుభ మధ్యాహ్నం అందరికీ. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్తిర గ్రామం నుంచి దమ్మచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి ఋత్విక్ పంపించారు శుభ మధ్యాహ్నం అందరికీ. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. తర్వాత హ్యాపీ సండే అంటూ పంపించారు ఎవరు, కర్నూలు నుంచి శర్మ గారు. తర్వాత ఎవరు చూద్దాం, శుభ మధ్యాహ్నం చదివేసేత చందంపేట మండలం నుంచి టైపింగ్ చేస్తూ మామ చిరుదిరి శ్రీనివాస చిరుదిరి సందర్శ సందరికి స్వాగతం. అక నెక్స్ట్ ఎవరు బండారుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ట్ నుంచి ఎవరు, గడ్డం అంకాలయ్య గారు పంపారు హాయ్ అంటూ. అప్పల్ రాజు గారు వచ్చేశారు, హాయ్ వచ్చేసావా, ఇక భోజనం కట్. సూపర్ హిట్ పాటలకి డాన్స్ చేయడం మీద నా పని, వెల్కమ్ టు సందడి. నేను ఇక్కడ సందడి చేస్తాను, మీరు ఇక్కడ డాన్స్ వేయడానికి కాస్త ఎనర్జీ కావాలి కదా, భోజనం చేసినాకే డాన్స్ వెయ్యండి అప్పలరాజు గారు. కానుంచి తగ్గరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నేను సందడి సందడిలో చిరుబాబు అడిగే ప్రశ్నలకు సమాధానం పంపాలంటే వాట్సాప్ నెంబర్ చెప్పాలి కదా, 0662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వేడి పకోడీ పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమీ అనక్కర్లేదు. బా చిన్నబాబు, ఏంటి కొట్టినట్టు మాట్లాడావు అంటావా? ఎస్, అలాగే మాట్లాడాను. వేడి పకోడీ పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమీ అనక్కర్లేదు. నేను చెప్పినటువంటి ఈ వాక్యంలో పక్షులు, జంతువులు పేర్లున్నాయి, తెలిసిపోయిందా? వేడి పకోడీ పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమీ అనక్కర్లేదు. నేను చెప్పిన ఆ వాక్యంలో పక్షుల పేర్లు, జీవుల పేర్లు ఉన్నాయి, అవి మీకు తెలిసిపోతే వెంటనే 0662414 నంబర్కు వాట్సాప్ చేయాలి. మరొకసారి చెప్తాను, వేడి పకోడి పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమీ అనక్కర్లేదు. ఎస్, నేను చెప్పిన ఆ వాక్యంలో కొన్ని పక్షులు, జంతువుల పేర్లున్నాయి, అవి కనుక మీకు తెలిస్తే వెంటనే విని వెంటనే వాట్సాప్ చేయండి 0662414 నంబర్కు. అర్థమైందనుకుంటున్నాను కదా.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.

0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నేను ఒక వాక్యం చెప్పాను, ఆ వాక్యంలో జంతువులు పక్షుల పేర్లు అయితే ఉన్నాయని చెప్పేస్తే వేడిపొక్కడి పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమి అనక్కర్లేదు అనే దానికి ప్రశ్నలు అయితే సమాధానాలు వస్తాయి. అందుకని ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు హిట్లర్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిమేటూరు గీతం.

సంద్రే సంద్రే వీటికారు విత్తూ రాజీ చిరుబాబు. సంద్రే సంద్రేలో చిరుబాబు ఒక ప్రశ్న ఏం కాదు, ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యంలో కొన్ని పక్షులు జంతువులు ఉన్నాయి, దాగి ఉన్నాయి, దాక్కొని ఉన్నాయి, అవేమిటో కనుక్కోమన్నాడు. మన ఫ్రెండ్స్ పంపారు, ఎవరెవరు పంపారు అసలు వాక్యం ఏంటో చెప్దాం. వేడి పకోడి పంపాము, మీరు ఆనందించి తింటే చాలు, ఇక ఏమి అనక్కర్లేదు. కానూరు నుంచి దాదారావు గారు ఆన్సర్ అంటూ ఒకటి పంపించారండి, ఒకటే అని పకోడి పంపించారండి. పకోడీలో కోడి ఉంది కాబట్టి. అప్పల్ రాజు గారు, ఓహో సూపర్ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వాడ నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. ఇంకొకటి మిగిలిపోయిందా, నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, కాస్త తెలుగు పాటలు అర్థమయ్యే పాటలు ప్లే చేస్తారని నా మనవి. అవునా అవునా, ఇప్పుడు నడక కలిసిన నవరాత్రి అర్థం కాలేదండి నవీన్ గారు. సరే అలాగే చేద్దాం, అర్థవంతమైనటువంటి పాటలు. సరే నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, అనంతపూర్ నుంచి పంపించారండి, హాయ్ చెప్పండి అంటూ. శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు, అందరికీ శుభ మధ్యాహ్నం, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్ చెప్పడంలో చిరుబాబు ఎప్పుడు ముందుంటాడు. నెక్స్ట్ ఎవరు పంపించారండి, గోపీకృష్ణకి హాయ్ చెప్పాలట. నెక్స్ట్ కార్తికేయక యశ్వంత్కు, శ్రావణికి, గోపీకృష్ణకి హాయ్ చెప్పండి అంటున్నారు. హాయ్ హాయ్. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, రైట్ ఆన్సర్. కల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్. అన్నీ కూడా పంపించారు. మహమ్మద్ జనదిన్ స్నేహమైన జనదిన్, రైట్ ఆన్సర్. అంటే అందులో ఎన్నీ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అన్నాయి అనమాట. నాలుగు రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మూడు పంపారు, కొంతమంది రెండు పంపారు అనమాట. కేదరి వీరేశ రాజుల మండలి నుంచి పంపించారు. అబ్బో నెమలి ఎక్కడుంది, నెమలి ఇక్కడ ఉందా, నెమలి పంపారు ఏంటండి. సరే చూద్దాం. వేణు పంపించారండి, సిహెచ్ వేణు జయంపు. ఆన్సర్ రెండే పంపారు వీరు. అనంతపురం చంద్రరథ గారు రెండు పంపించారు. నల్గొండ జిల్లా చందపేట మండల చిత్ర గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు పంపారు. ఒక్కటి ఒక్క గారిని ఒక్కటి కోడి పంపారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, కోడి అంటూ పని సత్యశ్రీ గారు తెనాల నుంచి, రైట్ ఆన్సర్. మూడు పంపారు వీళ్ళు. నెక్స్ట్ కర్నూలు నుంచి బాలాజీ ఆన్సర్ అంటూ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు, రైట్ ఆన్సర్. కొన్ని ఒకటి పంపిన రైట్ ఆన్సర్ అని చెప్తున్నానండి నేను. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగప్ప గారు, రంగస్వామి గారు శెట్టి వీరు పంపారు మూడు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్

సుందరి రామకృష్ణ ఫ్రమ్ పెనంబలూరు నుంచి. రైట్ ఆన్సర్ కనకారాపేట నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు? జాన్సన్ విజయవాడ. రైట్ ఆన్సర్ తర్వాత ఎవరు? విలేజ్. ఆన్సర్ అంటూ పంపించారండి శభానా గారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్ మీ పేరు, విలేజ్, వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారండి మీరు. గుడప్ నుంచి చిన్నబాబు గారు అంటూ పంపించారండి.

నెక్స్ట్ మీ పేరు, విలేజ్? వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారండి మీరు. ఆ గుడప్ప నుంచి చిన్నబాబు గారు అంటూ పంపించారండి. ఎవరు? సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పార్థసారథి గారు పంపించారు సిద్దిపేట నుంచి, రైట్ ఆన్సర్. పాలంపాలెం ఆలగడ్డ నందేద్ర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. కోడి అంటూ పంపించారు, పేరైతే పంపించలేదండి వీరు, అజ్ఞాత శ్రోత. మురహరి యశోద జానకిరాజు పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు, జవాబు లేదు, ఊరు లేదు, పేరు లేదు. బట్ అయితే హాయ్ అంటూ పంపించారు ఒక శ్రోత. నరసన్న శివగంగా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగుణభాయ్ ఏలూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. జయంతి హల్వాలా, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. ఇప్పుడు ట్యూన్ చేశాను, ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, పేరండి మీ పేరు? పేరైతే పంపించలేదండి. నెక్స్ట్ దిశ శర్మ ఫ్రమ్ కర్నూలు అంటూ పంపించారండి. ఓహో, అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ కార్యక్రమ జరుపుతుల బుచ్చి గారు, తరాలపల్లి, రైట్ ఆన్సర్. టైప్ చేస్తూ చేస్తూ ఉన్నారు, ఎవరో తెలియదు, బట్ ఆన్సర్ అయితే రాలేదు, ఇంకా టైప్ చేస్తూ ఉన్నారు, ట్యూన్ చేస్తున్నారు అన్న శ్రోత అనమాట. వేడి పకోడి, పకోడీలో కోడి ఉంది, పంపాములో పాము ఉంది, మీరు ఆనందించే నంది అనేది ఉంది. అందులో ఇక ఏమి అనక్కర్లేదు, నక్క ఉందన్నమాట, అంటే పాము, కోడి, నక్క, నంది. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరూ సందరూ వింటున్నారు విత్ రాజే చిరబాబు. స్టూడియోలో సమయం చూస్తే 2:42 దాటి 52 సెకండ్. సర్వా సర్వా సాయే సందడేలో చిరబాబు ఒక పాట వినిపిస్తాడు. ఆ పాట పాడిదా సింగర్ ఎవరు చెబితే సరిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం రేడియో వింటున్నాం, ఆ సింగర్స్ యొక్క గుంతులను వెంటనే ఐడెంటిఫై చేసేస్తున్నాం కదా. ఎస్, ఓ ఈ పాట పాడింది సుశీలమ్మ గారు కదా, ఈ పాట పాడింది సుబ్రహ్మణ్యం గారు కదా, అబ్బబ్బా కార్తీక్ ఈ పాట పాడాడు. ఇప్పుడు పాడవుతున్నటువంటి పాట సినిమా పేరు అక్కర్లేదు, సింగర్ పేరు చెప్తే సరిపోతుంది.

అందరే సంతృప్తి పృథ్వీరాజ్ జయించాడు బాబు. సినిమా ఒక పాట వినిపించాడు, సింగర్ పేరు ఏమిటి అని అడిగాడు. మన ఫ్రెండ్స్ కొంతమంది పంపించారు చూద్దాం. దేవసేన తిరుపతి నుంచి పంపించారు, తెలియదు. గుడి గంటల నవ్వుతావేలా తెలియదు అన్నట్లు తెలియదు. ఎస్, నేను చెప్తాను. కోడి పాము నక్క నంది అంటున్నారు, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి. ఎస్, ఎవరు పేరు చెప్పట్లు. హాయ్ చిన్నబాబు గారు, నంది కొట్టుకోరు నుంచి పంపించారా? నా ఓకే, షహీబా గారా? షహీదా గారు, షహీదా గారు, అప్పలరాజు గారు. ఓకే, లిప్సికా పాడిన పాట ఇది. అబ్బా, భలే చెప్పారు. కాదు, హాయ్ నమస్కారం కిషోర్ గారు. అబ్బో, కిషోర్నా నేను? నో, భోజనం అయిందా? సదే సందర్భంగా మేము ఇప్పుడే రేడియో ఆన్ చేశాం సార్, మరి ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్కి మేము రెడీ ఉంటాము, ఆన్సర్స్ ఇవ్వగలుగుతాం సార్. థ్యాంక్ యూ, నమస్తే. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల. వెంకటేష్ గారు, నేను చిన్నబాబుని. నెక్స్ట్ ఎవరు? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. వావ్, సూపర్, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. కనకారావు గారు పంపించారు. గీతా మాధురి అట, ఆహా, ఓ మగాళ్ళు బట్టి మాయగాళ్ళు అస్కీగా పడతారు కదా ఆవిడ. కాదండి, నేను చెప్తాను. తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, తెలియదు అన్నారుగా, మళ్ళీ పంపారు. నెక్స్ట్ స్మితా సింగర్ అంటున్నారు, దస్కి సంధ్య పొదుటరు. కాదు, నెక్స్ట్ ఎవరు పంపించారు? ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు. ఎవరు? భాస్కర్ రెడ్డి ఒడిస్సా నుంచి. ఆన్సర్ రాజ్, ఓ సూపర్, రైట్ ఆన్సరే. నెక్స్ట్ తిరుపతి నుంచి దేవసేన గారు. ఏంటండి ఎన్నిసార్లు పెడుతున్నారు? చిరుబాబు గారికి నమస్కారంలో ఈరోజు కొన్ని చిలిపి ప్రశ్నలు కూడా అడగగలరని మనవి. ఆహో, ఎల్లారీశ్వరి కాదు, తిరుపతులు బుచ్చి గారు, ఎల్లారీశ్వరి కాదు, స్వర్ణలత గారు అనుకుంటున్నాం. అది సంగతి చిరుబాబు గారు అంటున్నారు. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి కాదు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి. జవాబు చిత్ర, నో. నెక్స్ట్ ప్రవీణ్ అండ్ రాకిన్ మౌళి, ఆశా శ్రీనివాస్, బెంగళూరు. కాదండి, నేను చెప్తా శ్రీనివాస్, కర్నూలు నుంచి పంపించారండి. హరిప్రియ గారు కాదు, నేను చెప్తా. కానూరు నుంచి తాతారావు గారు, చిత్ర అంటున్నారు, నో. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, క్లూ అంటున్నారు. అబ్బా, క్లూ, క్లూ వచ్చేసి ఓ ప్రేమిక చిత్రంలోనిది, ఓ ప్రేమిక చిత్రంలోనిది. అసలు ఆ చిత్రం పేరు విన్నారా? సుందరి రామకృష్ణ ఫ్రమ్ పెనంబలూరు నుంచి. ఆన్సర్ శ్రేయ ఘోషల్ అట. అబ్బో, శ్రేయ ఘోషల్ వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుంది. కాదు, నేను చెప్తా. హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఓకే, కొత్తగూడెం నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సుధాగారు పంపారు కొత్తగూడెం నుంచి. ఆన్సర్ లేదు, వారి పేరులోనే ఉంది ఆన్సర్. హాయ్ చిన్నబాబు గారు అంటూ పంపించారండి. శుభ మధ్యాహ్నం అంటూ. ఎవరు? మీ పేరు పంపిస్తే

గోపికృష్ణగర. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకళ్ళిద్దరు పంపారండి. అసలు ఓ ప్రేమిక చిత్రంలోని పాడినటువంటి ఆ సింగర్ ఎవరండి? ఎవరు ఓ ప్రేమిక నుంచి పాడినటువంటి సింగర్? సుధా గారు. ఎస్, సుధా గారు పాడిన పాట మీరు విన్నారన్నమాట. కొత్తగా నుంచి సుధా అన్నాను కదా, వారు కాదు ఇక్కడ సింగర్ సుధా గారు. నెక్స్ట్ ప్రశ్న, గెట్ రెడీ. మీరంతా జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం సందర్ సందర్లో చిన్నపైతే ప్రశ్న అడగడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి, చరవాణి చేయబడండి. అందులో నాకు చిన్న మెసేజ్ పంపించండి, మెసేజ్ బాక్స్ పై టైప్ కిచ్చి ఆప్కా నామ్ ఆర్ మేరా సవాల్ ఇంకా జవాబు దీజియే 0662421 నెంబర్ పర్. ఈ భవనంలో వనం ఉంది, చాలా ఈజీ ప్రశ్న, మన ఆర్జెస్ చాలా మంది అడిగిన ప్రశ్న. ఈ భవనంలో వనం ఉంది కదా, ఈ భవనంలో వనం ఉంది, మరి ఆ వనం ఏమిటి? నేను ప్రశ్న అడగడం అబ్సల్యూట్లీ రాంగ్ అడిగానండి, సారీ. రియల్లీ ఈ భవనంలో అడవి ఏది అని అడగాలి, వనం అన్నమాట ఆన్సరు. కానీ అక్కడ నేనే తప్పుగా అడిగాను, మన్నించండి, క్షమించండి, క్షమించండి. మరో ప్రశ్న, ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు, ఎవరు వారు? ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు, ఎవరు వారు? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. సందర్శనం వింటున్నారు విత్ రాజిత్ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు స్వీడన్ దేశంలో పర్యటించనున్నారు. నెదర్లాండ్స్ నుంచి గోదెన్బర్గ్ కు చేరుకోనున్న ప్రధాని స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టవర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలోని తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్బంగా ఎక్స్ లో ఈ విషయాలను వెల్లడించారు. వివిధ అనారోగ్య కారణాల కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును మంత్రి లబ్దిదారుడికి అందజేశారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాల్ సెంటర్ నెంబర్ 1100కు ప్రజలు కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చునని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అలాగే అర్జీదారులు మీకోసం .ap.gov.in వెబ్సైట్లో అర్జీ నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమైన స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో మానవ వనరుల పాత్ర కీలకమని, అది నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఈరోజు కాకినాడలో తెలిపారు. ప్రపంచస్థాయి స్వచ్ఛ నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ అభిషక్తి కిషోర్ పేర్కొన్నారు. విశాఖ నగరంలోని శివాజీ పార్కులో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తోందని విద్యాశాఖ సంబంధిత అధికారులతో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఈరోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమం కింద రాష్టంలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలమట్టాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న నిర్వహించిన సమీక్షలో తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కాంట్లో నిన్న జరిగిన ఆసియా అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మొత్తం 17 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

సౌందర్య సౌందర్య కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముగ్గురు అన్నదమ్ములు నిరంతరం రాత్రి పగలు నడుస్తూనే ఉన్నారు. అలసట అనేది లేదా వాళ్ళకి? ఉంది, బట్ నడుస్తున్నారు. ఆన్సర్ చాలా మంది అయితే పంపించారు, ఎవరెవరు చూద్దాం. జానకరామ్ గారు పంపించారు రైట్ ఆన్సర్, ఎక్కడి నుంచి? నందిగామ నుంచి పంపించారు. నెక్స్ట్ ఆయి చిన్నబాబు గారు అంటూ పంపించారండి. ఎవరు? శుభ మధ్యాహ్నం. పేరు ఎక్కడండి మీది? కేదరి వీరేష్ రాజీనామా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ అంటూ శ్రీకాకుళం జిల్లా. రైట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా వీళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. లేడీ సింగర్ అని సందర సందరికి స్వాగతం అంటూ కూడా పంపించారు. మరి మిస్ అయిపోయింది అంటే ఇప్పుడు వచ్చింది. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పేడ నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోవినెండ్ల గారు గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గంగప్ప గంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్.

0: percent on May 27 last year. And that is the end of this news bulletin.
1: పాత సినిమాలు చూస్తున్నాం, కొత్తగా వస్తున్న సినిమాలు కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఒక్కొక్క సినిమాలో సినిమా పేర్లు మనకు గుర్తుండటం లేదు. బట్ నువ్వు అడిగే ఆ ప్రశ్న మాకు అర్థమవుతుందా చిన్నబాబు? చూద్దాం, పాట వినిపిస్తాను, చిత్రం పేరు గెస్ చేయండి సరిపోతుంది. చాలాసార్లు వినే ఉంటారు ఈ పాట, బట్ సింగర్ పేరు కాదు సినిమా పేరు. సినిమా పేరు తెలిస్తే 0662 4888 14 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్యం. వింటున్నారు విత్ యువర్ రాజ్ చిన్నబాబు.

పాడి వినేశారు మరి, అదే చిత్రంలో ఉన్నదో చెప్పాలి అని అడిగాను కదా, చాలా మంది పంపించారు చూద్దాం. ఎట్లా వెంకటరెడ్డి గారు లక్కడి నుంచి సూపర్ రైటర్స్ పంపించారు, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ముస్తాబాద్ నుండేమో, కాజ నుంచి వారు పంపారు ముస్తాబాద్ నుండేమో, సావిత్రి గారు, వీర రాఘవయ్య గారు పంపించారు. ఖైదీ రుద్రయ్యట అబ్బా, భలే చెప్పారు కాదు. నెక్స్ట్ సాంబశివరావు గారు, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు ఓకే, పేరు జోగనందరం కాడి నుంచి. ఏమిటి ప్రభంజనమా, నా పిలిపే ప్రభంజనం, సూపర్, కానీ అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి సూరిబాబు గారు, వారి కళ్యాణి గారు పంపించారు. కామేశ్వరపేట నుంచి పంపించారు, శ్రీకాకుళం నుంచి, గడియారంలో మిమ్ముళ్ళు సామ్రాట్ మూవీ అంటున్నారు కేదరి విరేష్ రాజుల మండల నుంచి. కాదు, కన్నడ భాషలో కృష్ణాని, వేగని, భారం అనే మూవీలోదట అబ్బా, సూపర్, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కాదండి, ఓకే అందులో కూడా ఉందేమో, మరి ఆ భాషలో, కన్నడ భాషలో ఉన్నటువంటి ఆ మూవీలో పాట మేము వినలేదు కదా, నేను అడిగింది తెలుగు సినిమాలో పాట. ఓకే, మురహారి యశోద జానకి, గడియారంలో ముళ్ళు అంటున్నారు. నెక్స్ట్ నమస్కారములు అంటూ పంపించారు. దయచేసి ఎవరు వీరు, జరుబదుల బొచ్చే గారు, మ్యూజిక్ వినిపించాలి పాత మ్యూజిక్, అలాగే వినిపిస్తున్నాను. కానూరు నుంచి తాతారావు గారు, సూపర్ స్టార్ హీరో కృష్ణ గారి అబ్బా, సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు తాతారావు గారు, రియల్ గ్రేట్. ఇద్దరు పంపించారండి, నాకు తెలియదు అంటున్నారు. ఓకే, తిరుపతి నుంచి శ్రీనివాస్, కనకారావు పెడ నుంచి పంపించారు, సామ్రాట్ మూవీ అంటున్నారు. కాదు, హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకొకరు ఎస్ వాణి గారు, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఓ సూపర్, భాస్కర్ రెడ్డి ఒడిశా, రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి జవాబు, ఇదో ఇంతవరకు వినలేదండి, నమ్మండి మీ మీదొట్టు. అబ్బా సూపర్, వినలేదు, వినని పాటే వినిపించారు అందుకే. ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, రైట్ ఆన్సర్. వీరంతా ఎలా పంపుతున్నారు మరి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. సామ్రాట్ మూవీ అంటున్నారు, దస్తగిరి సంధ్య. కాదు, చిరుబాబు గారికి, ఆర్చి చిరుబాబు గారు, మీరు ప్రశ్నకు జవాబు, సినిమా పేరు తప్ప తప్పు చెప్పినప్పుడు చెప్పకూడదు. తప్పు చెప్పానా, ఓకే, తప్పు చేసి పప్పు కూడా సినిమా పేరు. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాల నుంచి ఆదిలాబాద్ పూర్ణచంద్రరావు, శైలజ. కాదు, నేను చెప్తాను, దొంగ దొంగది అట ఆన్సర్. అబ్బో, ఇక్కడికి శబానా గారు పంపించారు, సామ్రాట్ మూవీ, చందంపేట మండలం నుంచి దమ్మోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. కాదు, కన్నడం నటుడు విష్ణువర్ధన్ నటించిన, ఓ ఆ సినిమాలో ఈ పాట ఉందేమో, దాసరిపాలెం శివదాస్ రెడ్డి గారు, బట్ నేను తెలుగు పాట వినిపించాను, తెలుగు మూవీ పేరు చెప్పండి. ఓకే, ఒక జల్లు కోసం సాంగ్ పాట అడుగుతున్నారు వీరెవరో, ప్రసాద్ గారు. ఇప్పుడైతే కష్టం అండి. అప్పలరాజు గారు, ఓ నాకు ఉప్పు అందింది సార్. ఓ, మీరు ఎప్పుడు కూడా ఉప్పు అందుకోవడంలో ఫస్ట్ ఉంటారు, రైట్. కానీ తెలుసుకుని చెప్పడంలో గొప్పతనం ఉంది అప్పలరాజు గారు, గ్రేటే. తెలియంది అడిగి తెలుసుకోవడంలో గొప్పతనం ఉంది అందులో. నాకు తెలియదులే అని అలా కూర్చుండకూడదు, తెలుసుకోవాలి. ఏకో భాష నూర్జహాన్, ఓహో, మ్యూజిక్ డైరెక్టర్, సినిమా పేరు చెప్పలేదు, సామ్రాట్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, వీర రాఘవయ్య గారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపారు ఇప్పుడు, వీరికి ఉప్పు అందినట్లుంది. ఫస్ట్ రాంగ్ ఆన్సర్ కదా, సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి పాట పాలం పాలే ఆళ్ళగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. సామ్రాట్ అంటున్నారు రఘుబీర్ సింగ్ సురణభాయి ఏలూరు నుంచి. అనంతపురం చర్రాధ గారు, బప్పిల్ హారి సంగీత సారథ్యంలో, పేరైతే సినిమా పేరు తెలియదు అంటున్నారు, నేను చెప్తానండి. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పుత్రుడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, మదనపల్లి నుంచి పంపించారు ప్రసాద్ గారు, ఒక లైలా కోసం సాంగ్ కావాలట, మ్యూజిక్ వినిపిస్తున్నాను కదా. నెక్స్ట్ ఎవరు పంపించారు, మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్.

నెక్స్ట్ కృష్ణ గారు నటించిన సినిమా అంటున్నారు, పాలెం పోలే ఆలగడ్డ నందినిధి నటించిన రైట్ ఆన్సర్ పంపించారు, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కాదేరి వీరేష్ రాజులమణి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, హాయ్ అంటూ పంపించారండి. పేరైతే పంపించలేదు అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి శ్రీరామదాస్ కృపాచార్య అనిత సాయి వర్షత్ సాయి ఋత్విక్ పంపించారు, దంబోజీ వెంకటచారి కుటుంబ సభ్యులు వీరికి కూడా ఉప్పందినట్లుంది, రైట్ ఆన్సర్ పంపించారు. క్షమించండి ఇలా అంటున్నానని, జస్ట్ సరదా కోసం అంటున్నాను. నెక్స్ట్ సూరిబాబు గారు కళ్యాణి గారు పంపించారు, ఓ కాదండి జుమ్మంది నాదం అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, కన్నడ భాషలో గనగలూరు రామకృష్ణారెడ్డి గారా ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు, తెలుగులో భాస్కర్ పెండ రైట్ ఆన్సర్ పంపించారు, నా పేరు ఎస్ పార్థసారథి శాస్త్రి గారా, పార్థసారథి గారు ఏంటండి అలా స్పేస్ ఇచ్చి పంపించారు, సిద్దిపేట నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు తేని మనసులు అంటూ పంపించారు, వీరికి ఇందాక ఓకే పంపారు కదా, రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ అంటూ వాట్సాప్ చేశారు, ఎవరు తెలియదండి, మదనపల్లి నుంచి ప్రసాద్ గారా, ఎన్నిసార్లు పెట్టారండి, చాలాసార్లు పెట్టారు మీరు. ఆన్సర్ వచ్చేసి తేనె మనసులు అండి, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అది మనం ఎప్పుడూ విన్నటువంటి పాట కాదు, ఆ సినిమాలో కొన్ని పాటలు మాత్రం వింటే ఈ పాట అయితే తరచూ వినటం లేదు, అప్పుడప్పుడు వింటే మహా ఆకాశం అని నేను వినిపిస్తూనే ఉంటాను తేనె మనసుల చిత్రాల నుంచి పాటలు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అంటుందని గెట్ రెడీ, సరదా సరదాగా సాగేటటువంటి సుందరి సుందరి కార్యక్రమం వింటున్నారు, విత్యరాజ్ చిన్నబాబు స్టూడియోలో సమయం చూస్తే 2:23 దాటి 30 సెకండ్లు అయిపోయింది, 2 గంటలు ఇప్పటి దాటిపోయిందండి, 3 గంటలు సమయమే తెలియట్లేదు చిన్నబాబు షో కదా, అబ్బా నీకు నువ్వే. సరే ప్రశ్నలోకి వెళదామండి, ప్రశ్న ఏమిటి అంటే గర్భావధి కాలం ఎక్కువగా ఉండే జీవి ఏది కదా, గర్భావధి కాలం ఎక్కువగా ఉండేటటువంటి జీవి, గర్భావధి కాలం అంటే తెలుసు కదా మీకు. ఎస్ మీకు ఆన్సర్ తెలిస్తే 0862421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై సాందరే సందరి వింటున్నారు, విత్ యువరాజే చిన్నబాబు.

గర్భం ధరించి శిశువు జన్మించే వరకు ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. ఈ గర్భావధి కాలం అధికంగా ఎక్కువగా ఉండేటటువంటి జీవి ఏది అని అడిగాను. సమాధానాలు అయితే వచ్చేసాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు డీటెయిల్డ్గా పంపించారండి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. హాయ్, నా పేరు ప్రసాదు, తరిగొండ నుంచి పంపించారండి. ఓకే, ఒక సాంగ్ అడుగుతున్నారండి వీరు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన జోనందన కలిసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కృష్ణ గారు నడిచిన తేన మనసులు అంటున్నారు, రెడ్డి తిరుపతి వారి కుటుంబ సభ్యులు దాసిరిపాలెం, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. తేన మనసులు అంటున్నారు, రాజశీతరం పాడారు అంటున్నారు, తరాలపల్లి జరుపతులు బుచ్చయ్య గారు. నెక్స్ట్ ఎల్లి అయ్యో మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కేదరి విరోజరాల మండలం నుంచి పంపించారు, ఓకే ఏంటండి నల్లాలు అంటున్నారు. ఓకే, కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తులిమిల్లి రవి సూరంపల్లి నుంచి పంపించారు, గన్నవరం మండలం, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, మీ పేరైతే అర్థం కావట్లేదండి, మన మూవీలో అంటున్నారా, పేరెక్కడ ఏమో అజ్ఞాత శ్రోతలు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డీటెయిల్డ్గా పంపించారు ఈ శ్రోత ఎవరు చూద్దాం. షరీఫ్ గన్నవర గ్రామం భద్రాచలం ఏరియా, సూపర్, రైట్ ఆన్సర్. తర్వాత వేణు జయంపు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్. సిహెచ్ వేణు గారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి కొండపూర్ రాహుల్ పంపారు, రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ షహబానా పంపించారు, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి సాంబ శివరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు.

దీకొండ ప్రసాద్ నాగూర్బాయి గారు విజయవాడ నుంచి పంపించారు. నాగూర్బాయి విజయ అని పంపించారండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నా పేరు డిసూరిబాబు కళ్యాణి, కామేశ్వరిపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి, వీరు పంపించారు, విజయలక్ష్మి గారు వీరుకొండ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్లాక్ అండ్ ఫైల్ సాలమండర్, ఓహో అది జీవి పేరా, ఓకే. పాలంపాలయ్య ఆళ్ళగడ నందేద్ర నుంచి పంపించారు, కాదండి అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది, చెప్తాను ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఫీల్డ్ షార్క్ అట, ఓకే. ఓ తర్వాత కూడా రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్. రెండు ఆదిలాబాద్ నుంచి పంపించారండి పూర్ణచంద్రరావు శైలజ, రైట్ ఆన్సర్. తర్వాత రాజేష్ అంబికా పరమసాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అలమూరి గౌతమి గారు రైట్ ఆన్సర్ పంపించారు, భాస్కర్ పేడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు, ఐ ఆమ్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆయచన బాబు గారు అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. డీటెయిల్డ్గా పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు, దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, ఆన్సర్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరండి చూడాలని ఉంది, హర్ష కుమార్ కంకిపాడు నుంచి కృష్ణా జిల్లా, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. హర్ష కుమార్ వీరు పంపారు. నెక్స్ట్ కేదరి విరోజ్ రాజమండ్రి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, వీర రాఘవయ్య గారు, రైట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, తరాలపల్లి నుంచి తిరుపతులు బుచ్చి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, సోమవారం మూవీలో సాంగ్ నేను అడిగింది అది కాదండి. పాలంపాలయ ఆళ్ళగడ్డ నందలిద్దరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ వీకిలు బదిలి నుంచి మరహరి యశోద, జానకి రాజు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, హాయ్ చిన్నబాబు ఎలా ఉన్నారు, అత్యధిక కాలం గర్భవతి ఉండేది, ఓకే రైట్ సూపర్. మీ పేరండి, శ్రీ శ్రీ ఖడ్గం రమ కంకిపాడు నుంచి, రైట్ ఆన్సర్. ఫస్ట్ జవాబు మీ పేరు ఊరు, తర్వాత జవాబు పంపించండి, దట్ ఈజ్ ఆర్డర్, అంటే ఆర్డర్లో ఉంటుంది అనమాట. రేడియో మిత్రులకు కోట సాయి ప్రీతం, కోట సుజాత, కోట శ్రీమన్ నారాయణమూర్తి, రైట్ ఆన్సర్. అసలు గర్భావధి కాలం ఎక్కువగా ఉండే జీవి ఏది అని అడిగాను కదా, ఏనుగు గర్భావధి కాలం సుమారు 22 నెలల, అంటే 18 నుండి 22 నెలల వరకు ఉంటుంది. భూమిపై ఉండే క్షీరదాలలో ఇంత ఎక్కువ గర్భావధి కాలం ఉన్నటువంటి జంతువు ఏనుగే, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రియా రేడియో ఛానల్ వివిధ భారతీయది. సౌందర్య సౌందర్య వింటున్నారు, మీ తీవ్ర ఆర్జే చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, ఆ పాట చిత్రం పేరు అక్కర్లేదు, సింగర్స్ పేరు చెప్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రశ్న, చాలా సార్లు విన్నారు. ఇదైతే ఆపాత బొదరిగీతం అండి, జాగ్రత్తగా వినండి. సింగర్స్ ఎవరో చెప్పండి. 0662481414 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: అప్పల్ రాజు గారు పెడిన జోగనందన కళ్ళ నుంచి పంపించారు.
1: ఓహోహోహో, కౌసల్యా సుశీల వసంత కాదు,
0: కేదరి వీరేశ రాజుల మండలి నుంచి పంపించారండి. ఆన్సర్ ఏదండి? లేదు, ఆన్సరే పంపించలేదు. కనకారావు పేట నుంచి సుశీల గారు అంటున్నారు, కాదు. నెక్స్ట్, అబ్బో ఎవరు పంపించారండి? ఒక్కళ్ళే ఉన్నారండి అందులో, అప్పలరాజు గారు ఒక్కరున్నారు. మీరు కూడా పంపించింది ఒక్కరే ఉన్నారండి. ఎవరు? పేరు చూడాలంటే పైకి వాణి గారు విజయవాడ నుంచి. నెక్స్ట్ రామోలా అంటున్నారండి, శ్రీనివాస్ గారు పంపించారు తిరుపతి నుంచి, కాదు. రేడియో మిత్రులకు ఓ మీ పేరు జవాబు జిక్కి సుశీల అంటున్నారు. సాయి ప్రీతం సుజాత శ్రీమన్నారాయణమూర్తి వీరు భవానీపురం నుంచి పంపించారు. కాదండి, నేను చెప్తాను. రమా కంకిపాడు నుంచి, ఓ సినిమా పేరైతే చెప్పారు, గాయని మండలి ఎవరండి మరి? గాయని మండలి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతి సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని ఏనుగు అంటున్నారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వార్ నుంచి రైట్ ఆన్సర్. ఒక్కటి ఒక్కరి పేరు చెప్పినాక రైట్ ఆన్సర్ చెప్తున్నానండి. అనంతపురం అనురాధ గారు చెప్పాను కదా, జానికి బృందం అడ్డ రఘువీర్ సింగ్ అబ్బాయి కాదు చెప్తా. ముస్తాబాద్ నుండి సావిత్రి వీర రాఘవయ్య జానికి అంటున్నారు, కాదు నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు చూద్దాం, షహబానా గారు పంపించారు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సరే పంపారు వీరు కూడా. ఓకే, నల్గొండ జిల్లా చందంపేట నుంచి దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, ఆన్సర్ లేదు. లీలా చిక్కి గారు అంటున్నారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు, చెప్తానండి మీకు. సుశీల లే అల్లారీశ్వరి అంటున్నారు, కాదు కాదు సుశీల కాదు. ఓకే, దేవికా దేవియా మదనపల్లి నుంచి దేవకీ దేవి గారు వారి పేరు. వాణి జయరామ్ అంటున్నారు హైదరాబాద్ నుండి, బోరంపల్లి నుంచి పంపించారు సుప్రియ గారు. సంతోష్ సంతోష్ సుప్రియ కాదు నేను చెప్తాను. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ జానకి సుశీల అంటున్నారు, నేను చెప్తాను. సినిమా పేరైతే రైట్ అండి. ఆన్సర్ యవనారెడ్డి పాడు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుమా సార్ మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ, నమస్తే. మాటలు కూడా మంచి మంచిగా వినిపిస్తున్నారు, సంతోషం అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజ్రి వెంకటేష్. వీరంతా సమాధానం ఏదండి వెంకటేష్ గారు. నెక్స్ట్ ఎవరో పంపించారు, నూతనంగా వస్తున్న శ్రోత. హాయ్ సార్, మదనపల్లి నుంచి పావని ప్రసాద్ అట, ఒక లైలా కోసం సాంగ్ ప్లే చేయండి అంటున్నారు. కొత్తగా వస్తున్న శ్రోత అండి వీరు, ప్రసాద్ గారు. వెల్కమ్ టు వివిధ భారతి అండి, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రియలీ గ్రేట్ అండి, ఆ పాత మధురాలు అంటూ ఎప్పుడు వినండి పాటలు వినిపించి ఆనందింపజేస్తున్నారట. లక్ష్మిరెడ్డి గారు, ఇది వినిపించిన రాగాల్లో వినాల్సిన పాట ఇది, కానీ అసలు సింగర్స్ తెలుసా లేదా అని అడిగాను సరదాగా. చిత్ర అంటున్నారు, వావ్. శ్రావణి గారు అనంతపురం నుంచి, చిత్ర కాదండి. నెక్స్ట్ ఎవరు, దంపతి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు వసంత అంటున్నారు. ఎల్ఆర్ ఈశ్వరి అంటున్నారు వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద జానకి గారు. నెక్స్ట్ టైప్ చేస్తున్నారు ఎవరో శ్రోత, జిక్కి ఎల్లారేశ్వరి అంటున్నారు. జరుపుద్ర పుచ్చయ్య గారా, ఎల్లారేశ్వరి జానికి జిక్కి ఎవరు లేరు అసలు ఇదనమాట. ఆడ పాలం పోలయ్య ఆలగడ్డ నంద్యాల నుంచి టైప్ చేస్తున్నారు.

అసలు సినిమా పేరు ఏమిటి అంటే ఆడపిల్లల తండ్రి. ఎస్, సరస్వతి, కౌసల్య, రమాదేవి ఆలపించిన పాట. 1974లో విడుదలైనటువంటి చిత్రం. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 3 గంటల 40 నిమిషాలు దాటి 7 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు సందేశాలు వచ్చింది చూద్దాం. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, ఓకే రైట్ ఆన్సర్ పంపారు కదా. మదనపల్లి నుంచి ప్రసాద్ గారు, ఒక లైల కోసం సాంగ్ ప్లే చేయాలా? మ్యూజిక్ వినండి ప్రజెంట్, తర్వాత చూస్తాను. నెక్స్ట్, అందుకంటే ఇప్పుడు శ్రోతలు కోరిన పాటలు అనేది ఆప్షన్ లేదండి, అందుకనే ప్లే చేయలేకపోతున్నా, మన్నించండి. అంబటి నగర్ నుంచి పంపించారు కుసుమ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడే జాయిన్ అయ్యాను మహేష్ రెడ్డి గారు అంటే ఫ్రమ్ వాయిలప్పాడు మదనపల్లి జిల్లా నుంచి. ఓకే వినండి, వివిధ ఉంది, సందడి ఇంక మిగిలింది. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి, బి వసంత అంటున్నారు. ఆన్సర్ చెప్పేశాను కదా, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జీకే ప్రశ్నలకు వెళదాం, ఎందుకంటే పాత సినిమా పాటలు విని ఆ సింగర్స్ పేరు కానీ సినిమా పేరు మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం చిరుబాబు. ఏంటి ప్రశ్నలు అంటున్నారు కదా. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం డిఫరెంట్ తెలుసు కదా. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఉండేది? ఇది చాలా తెలిసిన ప్రశ్నే, జనరల్ నాలెడ్జ్, చాలా మందికి తెలుసు ఈ ప్రశ్న, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చదివింది, ఆర్జెస్ కూడా అడిగి ఉండొచ్చు మేబీ. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే 0662481 నంబర్కి వాట్సాప్ చేయండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662481 నంబర్కి వాట్సాప్ చేయండి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఉండేది, ఎక్కడే ఎక్కడ ఏర్పాటు చేశారు, అది నా ప్రశ్న. ఎస్, రైట్ ఆన్సర్స్ చాలా మంది పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి, ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, వీరరాఘవయ్య గారు ఆన్సర్ పంపించారు. కర్నూలు అంటున్నారు, కాదు చూస్తానని చెప్తాను అక్కడి. నెక్స్ట్ ఏమో అంటున్నారు, ఏమో దేవసేన తిరుపతి నుంచి కర్నూలులో ఏమో తెలియదు అంటున్నారు. చెప్పేసాను. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలును రాష్ట్ర రాజధానిగా చేశారు. ఓకే, డీటెయిల్గా పంపించారు. షరీఫ్ గన్నవర గ్రామం భద్రాచలం ఏరియా నుంచి. వీరందరినీ 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్కు అవతరించాయి. ఈ విలనం తర్వాత హైకోర్టు డాష్ అక్కడి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఏర్పడింది. డీటెయిల్గా నేను చెప్తాను తర్వాత. రైట్ ఆన్సర్ పంపారండి షరీఫ్ గారు, రైట్ ఆన్సర్ డీటెయిల్గా పంపించారు వీరు. నెక్స్ట్ ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కోరి నుంచి, రైట్ ఆన్సర్ బేజాబ్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరండి పంపించింది? భీమన బీజారం విలేజ్ నుంచి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు అంటున్నారు. ఎవరు జరుపుతులు బిచ్చే తరాలపల్లి నుంచి చెప్తాను. నెక్స్ట్ ఎవరు మద్రాసు అంటున్నారు, లతా మురళి భాను కమ్మకూరు తిరుపతి నుంచి కాదు నేను చెప్తాను. కేదిరి వీరేశ్వరాజులమండ నుంచి పంపించారు కర్నూలు అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస మచిలీపట్నం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ ఓకే, వీరు కూడా డీటెయిల్డ్గా పంపారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు, ప్రజెంట్ ఎప్పుడు అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ శ్యామల, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ పంపించారు. రైట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి దంబోచి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం అండి, ప్రదేశ్ కాదు. నెక్స్ట్ హైదరాబాదు అంటున్నారు. ఎవరు మీ పేరు? పృథ్వీ, సాయి, పూజ, శశి వీరంతా పంపించారండి హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ అంటున్నారు, రొంపిచర్ల నుంచి పంపించారు వీరు హైదరాబాదు అంటూ. ఓకే, లతా ఉయ్యూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్పేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాము, రాహుల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్.

తేజోమయ పంపించారే అండి, మై సిస్టర్ నేమ్ ఈజ్ విద్య. ఓకే, ఆన్సర్ ఏదండి? నేలపాడు. నేలపాడు నుంచి పంపించారండి వీరు. ఆహా, నేలపాడా? ఆన్సర్ నేలపాడు అంటున్నారా? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నానండి. ఆన్సర్ వచ్చేసి అమరావతి అంటున్నారు వీరు. అమరావతిలో హైకోర్టు ప్రజెంట్ ఉంది కదా, అది చెప్తున్నారా? జానకీరామ్ గారు నందిగామ నుంచి. కాదండి, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర మన ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర, ఏపీ రెండు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ సూపర్, రాంబాబు ట్రైలర్. ఓకే, కమల మానస వీరంతా పంపించారండి చిత్తూరు నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రఘుబీర్ సింగ్ సుండాభాయ్ రాధ వీళ్ళంతా పంపించారు. రైట్ ఆన్సర్ ఏలూరు నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి గుంటూరు అండి. చెప్పేస్తున్నా, నా పేరు డి సూర్యబాబు గారు, కళ్యాణి గారు, వారి వైఫ్ గారి పేరు కళ్యాణి గారట. కామేశ్వరపేట విలేజ్ శ్రీకాకుళం నుంచి గుంటూరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ షహవానా వీరు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రారంభంలో 1956 వరకు గుంటూరులో కొనసాగింది. గుంటూరు ఇస్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత హైకోర్టు అప్పటి నుంచి రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ పనిచేయడం ప్రారంభించింది. రమా కంకిపాడు డీటెయిల్డ్గా అదేనమాట. వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ గుంటూరు అంటూ. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. హాయ్ అండి అని మీ పేరు. నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్ అంటున్నారు. బండ్రుపల్లి నుంచి అంకియా, అంకయ్య గారు పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గుంటూరు నగరంలో ఉంది అంటూ నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల నుంచి పంపించారు. ఈరోజు పెద్దగా మంచి సాంగ్స్ వేయలేదు చిన్నబాబు గారు అంటున్నారు. ఇంకా మంచి సాంగ్స్ ఎస్ ట్రై చేస్తానండి, ఇంకొంది కదా 1 అవర్ 2 అవర్స్. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి పంపించారు ఆన్సర్ గుంటూరు అంటూ. నెక్స్ట్ గుంటూరు రాజేషు అంబిక పరమసాయి వాణు అదాం సోలాపూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడ జిల్లా నుంచి రాంపురం కట్ల సతీ సుమలత సంతోష్ గారు వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దంపతి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. కర్నూలు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. గుంటూరు అంటున్నారు నిజామాబాద్ వీకిల భద్రతి మరహరి యశోద జానకి. అనంతపురం చంద్రరాధ గారు గుంటూరు అంటున్నారు. గుంటూరులో ఉంది అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు. సందరి సందరి ఇప్పుడే జాయిన్ అవుతున్నాను సార్ అంటున్నారు. ఎవరు వీరు? పూరి పూజారి ధనంజయ గారు రైట్ ఆన్సర్ పంపారండి. అప్పలరాజు గారు గుంటూరు అంటూ చేశారు, 2 సార్లు పంపారండి. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం నుంచి గన్నవరం మండలం రైట్ ఆన్సర్. తర్వాత కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చూస్తే ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ ఫ్రమ్ చిట్యాల రామకృష్ణ వరంగల్ నుంచి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఉండేది ఏర్పాటు చేశారని చెప్పానండి. ఆన్సర్స్ రివీల్ కూడా చేశాను. హాయ్ అండి, కర్నూలు నుంచి భీమేశ్వరరావు, భీమేశ్వర ఆచారి గారు రైట్ ఆన్సర్. తర్వాత టీవీ సుబ్బారావు శ్రీదేవి కాజానించి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిదర్ శ్రీబాబు జరిదర్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య వృద్ధుటూరు కడపజల నుంచి రైట్ ఆన్సర్. మొదటిసారి మీరు చదవలేదు ఏంటండి, అందుకే 2 సార్లు పంపారు. అప్పలరాజు గారు ప్రేరణ జోగానంద రకాల నుంచి. ఏమోనండి అప్పలరాజు గారు, స్కిప్ అయిపోయిందేమో. హాయ్ సార్, హలో, ఒకలైల కోసం సాంగ్ అబ్బబ్బా, ఇప్పుడు పాటలు వేసే కార్యక్రమం కాదండి. ప్రసాద్ గారు ఇదనమాట రైట్ ఆన్సర్ పంపారు. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నాయా? ఏమీ లేదు, మొత్తం అయిపోయినాయి.

సినిమా పేర్లు, సినిమా పేర్లు కాస్త కొంచెం ఇప్పుడున్నటువంటి సినిమా పేర్లు పాట వినిపిస్తా, సింగర్స్ పేరు కానీ సినిమా పేరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్క సినిమాకి చాలామంది సింగర్స్ వచ్చి పాడుతూ ఉంటారు. పూర్వపు రోజుల్లో ఏంటంటే ఎక్కువ మంది సింగర్స్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు నేపథ్య గాయని గాయకులు చాలా సినిమాల్లో వారే పాడుతూ ఉండేవారు. ఇదైతే 1999 వచ్చినటువంటి చిత్రం, చిత్రం పేరైతే చెప్పను, ఆ చిత్రం పేరు సింగర్స్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0662481414 నెంబర్కు. పాట అయితే జాగ్రత్తగా వినండి, ఇది చివరి ప్రశ్న అనుకోవచ్చు అనమాట. సందరి సందరిలో

ఎప్పుడెప్పుడెప్పుడు అంది పిల్ల బుక్క, గుప్పు గుప్పు గుప్పు మంది మల్లె మొక్క. పెళ్లి మాట విన్నరేమో పిల్ల కోతి, పేసు కూడా చూడ చక్కగానే ఉంది రాయ్. జీన్స్ ప్యాంటు పక్క నెట్టి పట్టు పావడాలు కట్టి ఆడపిల్లలాగే ఉంది రాయ్.

0: వచ్చి కళ్ళ నీళ్లు తీసుకొచ్చి రాని విచ్చనేపు తొందయ.
1: Hi, oh.

0: అందరూ పిచ్చి కోపం ఆపుకుంటూ వెర్రి నవ్వు నవ్వుకుంటూ చచ్చి నన్ను సర్దుకుందురు. తాగుతున్నదేమో ఒట్టి కోకోకోలా,
1: కాకటైల తాగినంత కాకి గొల్లా,
2: తీరు స్మెల్లు చూడగానే ఆరు నెల్లు తేరుకోని ఓరు కళ్ళు వీరమల్లుడోయ్.
0: దేవదాసు డోసుకెళ్ళి పక్కనున్న చుక్కనైన కుక్క పిల్లలాగా చూడకో.
1: Oh.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తారు. ప్రజలలో అధిక రక్తపోటు పట్ల అవగాహన

ప్రోత్సాహం కల్పించడం, దాని నివారణ నియంత్రణ చర్యలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది కలిసికట్టుగా అధిక రక్తపోటును నియంత్రిస్తున్నాం అనే ఇతివృత్తంతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో టాటా ఎలక్ట్రానిక్స్ ASML మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్బంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, డచ్ విదేశాంగ మంత్రి టామ్ బెరెండన్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక సహకారం, కీలక ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై చర్చించాయి. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన C. అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని SRM యూనివర్సిటీలో ఈ టెస్టు బెడ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, లో వోల్టేజ్ సమస్యలు ఉన్న చోట లోడ్ మేరకు సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా IIT తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాల విద్యార్థులకు ఒకరితో ఒకరు మమేకమై దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. భారత చెస్ క్రీడాకారిణి పద్మశ్రీ అర్జున పురస్కార గ్రహీత అనుపమా గోఖలే జన్మదినం ఈరోజు. ముంబైలో 1969 మే 15 జన్మించిన ఈమె భారత మహిళల ఛాంపియన్షిప్ను 5 సార్లు, ఆసియా మహిళల ఛాంపియన్షిప్ను 1985, 1987 సంవత్సరంలో 2 సార్లు గెలుచుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మోదకొండమ్మ తల్లిని మన్యం దేవతగా భావిస్తూ అత్యంత భక్తి శ్రద్దలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. FM న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

స్టూడియోలో సమయం చేస్తే 4 గంటల 3 నిమిషాలు దాటి 20 సెకండ్లు. సందరిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది, అదేనండి పాట వినిపించను, చిత్రం పేరు కానీ సింగర్ పేరు కానీ ఏమి తెలుస్తుంది, అది వాట్సాప్ చేయమని చెప్పాను. మన ఫ్రెండ్స్ కొంతమంది అయితే చేశారు, చూద్దాం ఎవరో వారు. మదనపల్లి నుంచి ప్రావణి ప్రసాద్ గారు, ఒక లైల కోసం ఆ పాట ప్లే చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటూ చాలాసార్లు 20 సార్లు అడుగుతున్నానండి. కాదండి, ఇప్పుడు శ్రోతలు కోరే సినిమా పాటలు అనే కార్యక్రమం అనేది లేదు కదా. అంతకుముందు హర్విలిలో కోరుకునేవారు, హలో జనరంజనీయం ఉండేది, ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఆ ప్రోగ్రామ్స్ అని లేవు. అది మ్యాక్సిమం వేయకపోవచ్చు అండి, మన్నించండి. పాట నేనైతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వినిపిస్తున్నాను కదా. నెక్స్ట్ ఆన్సర్ అంటూ గుంటూరు అంటున్నారు, దేవ సహాయం భీమన్న బిజ్వరామ్ నుంచి. ఓ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాల నుంచి. ఎస్ చిన్న జేడి చక్రవర్తి, చిన్న సినిమానా, చిన్ననా పాట, జేడి చక్రవర్తి మాళవిక పాడారు వాళ్ళిద్దరూ. అసలు రాంగ్ ఆన్సర్, కాదండి అప్పలరాజు గారు, నేను చెప్తాను ఆన్సర్ ఈజ్ గుంటూరు అంటున్నారు సుధాప్రమ్ కొత్తగూడెం నుంచి. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారో దానికి, ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్కి మాత్రం కాదు. నెక్స్ట్ చిట్టెల రామకృష్ణారెడ్డి, 1980లో సాంగ్స్ ప్లే చేయండి అని అడుగుతున్నారు, ఆన్సర్ అయితే పంపలేదు. నెక్స్ట్ హాయ్ చెప్తున్నారు ఎవరు, ప్రవీణ పావని ప్రసాద్ గారు. నెక్స్ట్ శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు ధనుంజయ్ అంటున్నారు, కాదు ఎవరు పంపించారు చూద్దాం. ఆన్సర్ అంటూ శ్రీ అంటున్నారు. ఎస్ హర్ష కుమార్ గారు, ఓకే తెన్నేరు కంకిపాడు కృష్ణా జిల్లా నుంచి, తెన్నేరు నుంచి పంపించారు హర్ష కుమార్ గారు. ఆన్సర్ శ్రీ అంటున్నారు, కాదు నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, ఆర్జి చంద్రబాబు గారు, ఓకే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు. ఘటోత్ కచుడు సినిమా పేరు అంటున్నారు, కాదు మాకు తెలియని ప్రశ్నలు అడుగుతున్నారు ఇవాళ.

చందంపేట మండల చిత్ర తమ్మోజు వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ నేను తెలియజేస్తున్నాను కండి వెంకటాచారి గారు. నెక్స్ట్ ఎవరు చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు గారు, అందుకు గురించి ఆదిశేషు గారు. నాగూర్ బాబా మనో కాదు, నేను చెప్తానండి తాతారావు గారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, షహబానా గారు పంపించారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారట. కాదు, గోకులంలో సీతట. ఆహా, గాయకులు మురళీధర్, స్వర్లత అంటున్నారు, రమా కంకిపాడు. కాదండి నేను చెప్తాను. తర్వాత ఎవరు, హాయ్ దిస్ ఈజ్ వింధ్యాసాంగర్ గారు, మియాపూర్ హైదరాబాద్ నుంచి పంపించారు. హాయ్ అంటున్నారు. నూతనంగా వస్తున్న శ్రోత అండి, ఏమండి వివిధ భారతికి స్వాగతం అండి. ప్రతిరోజు ఇలాగే మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మద్రాస్ అంటున్నారు. ఓకే, ఎవరిది మద్రాస్ అంటున్నారు, ఈ శ్రోత పేరు కూడా పంపించలేదండి, అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ ఇవన్నమాట. అసలు ఎవరు పంపించారు ఆన్సర్, ఆన్సర్ లేదు కదా, ఇంకెవరు లేరు. ఎక్కడో స్కిప్ అయిపోయినాయండి కొన్ని. ఎస్ఎస్ యాకూబ్ బాషా నూర్జహాన్ పంపించారండి, కర్నూలు డిస్ట్రిక్ అంటూ. అది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడేసిన హైకోర్టు దానికనమాట. దేవికాదేవి గారు మదనపల్లి నుంచి పంపించారు మద్రాస్ అంటూ. ఇవన్నీ కూడా స్కిప్ అయిపోయినాయి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపల్లి నుంచి మద్రాస్ అంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారనే దానికి కనకారావుపేట రైట్ ఆన్సర్. గుంటూరు అంటున్నారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కర్నూలు అంటున్నారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి. సుజాత సాయి ప్రీతం విజయవాడ కర్నూలు అంటున్నారు వారు. ఈ ఇంకెక్కడొక్కటి మిగిలిపోయింది చూద్దాం, అది దొరకట్లే స్కిప్ అయిపోయింది. వచ్చేసింది. నూతనంగా వస్తున్న శ్రోత వీరు కూడా నేను అంతర్జాలంలో సెర్చ్ చేశాను, ఆన్సర్ చెబుదామంటే ఫోన్ నెంబర్ లేకపోయా. మీరు కూడా స్పీడ్గా చెప్పేశారు. ఉదయం పూట చెప్పినటువంటి దీపిక కూడా స్లోగా చెప్పింది. ఉసిరి చెట్ల ఔషధ గుణాలు ఉన్నాయట. 08662488114 ఇదండి నెంబరు. ఆర్జలు అందరూ స్పీడ్గానే చెప్తున్నారు ఇక్కడ. సరే, రైట్ ఆన్సర్ ఏమిటి అంటే అసలు ఆ పాట ఏ చిత్రంలో ఉంది, ఆ పాట పడిన సింగర్స్ ఎవరు అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. కేకే సింగర్స్, కేకే మల్లికా బృందం ఆలపించిన పాట సముద్రం చిత్రం నుంచి. అబ్బబ్బబ్బబ్బా సూపర్ కదా, నాకు నేనే రైట్ ఆన్సర్ చెప్పుకున్నాను. అక్కడ ఆన్సర్స్ ఎవరూ పంపలేదు. ఇది 1999లో వచ్చినటువంటి చిత్రం. ఓకేనా, జగపతి బాబు వారు నటించినటువంటి చిత్రం సముద్రం. కేకే మల్లిక బృందం ఆలపించిన పాట ఇదనమాట రైట్ ఆన్సర్. అయితే ఎవరూ పంపించలేదు. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటి 30 సెకండ్లు. ఇదంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై వింటున్నారు. మరి ఈ కార్యక్రమం ఏంటో తెలుసు కదా, వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

జగదేక పీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి గీతం వినేశారు. వివిధ కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం వివిధాలో. ఈ రోజున ఒకే చిత్రం నుంచి పాటలు వినాలి కాబట్టి జీన్స్ చిత్రం నుంచి పాటలు విందాము.

కృష్ణన్ ఎస్పీ పల్లవి ఆలపించిన పాట విన్నారు. జీన్స్ చిత్రం నుంచి స్టూడియోలో సమయం చూస్తే 4:36 దాటి 31 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. వివిధ వింటున్నారు, వివిధలో ఒకే చిత్రం జీన్స్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన పాట, చిత్రం జీన్స్.

స్టూడియోలో సమయం చూస్తే 4:50 కూడా దాటింది 12 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైంది. మరి ఇప్పుడైతే కార్యక్రమంలో ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

ఎవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా ఆస్వాదం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యల దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెడ్డిలో నీళ్లే ఉన్నాయి. ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహము తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతున్నది తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా గాని ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకున్నామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్తో స్టార్ట్ అయింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే, కొంచెమే తెలిసింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేము దాంతో. ఏదైనా విషయం కానీ, ఏదైనా సంగతి కానీ, ఒక స్కిల్ కానీ, టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా, నా కారు ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు. అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం మన స్టడీస్లో, స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। अर्धज्ञानं कन्ना अज्ञानमें मिन्ना, हाफ नॉलेज इज वेरी डेंजरस अने अलेक्जेंडर पोप कोट मनंदरिकी तेलिसिंदे। अर्धज्ञानं अत्यंत प्रमादकरं, पद्मव्यूहंलोनिकी प्रवेशिंचटमे कानी बयट पट्टं तेलियक तनकुन्न अर्धज्ञानंतो अभिमन्युडु वंटि महावीरुडे नीलरालिपोयाडु। ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది। అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం। మరి జ్ఞానం అంటే ఏమిటి?

0: చేస్తాం, రీసెర్చ్ కి గల కారణాలు చెప్తాం, ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు ఎప్పుడు ఎలా చేశామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు, ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసిపరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్ గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్ లో దొరుకుతుంది. మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారా తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూస్తే అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యు హావ్ టు డూ ఇస్ వై ఎమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా, పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్. బ్లాక్ దెమ్, సడన్లీ వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికం అవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ విచ్ ఇస్ ఫేక్. అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని సబ్స్క్రైబ్ చేయకండి, అవాయిడ్ దట్ అండ్ స్టాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డేంజర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా ప్రోగ్రామ్ టు గివ్ యూ మోర్ ఇన్సైట్స్ అండ్ టు షెడ్ లైట్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 13 సెకండ్లు. ఇప్పుడు విందాం.

0: కలిపి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
1: ముఖాన్ మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
4: ఇప్పుడు విందాం లలిత భక్తి గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినడహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటూ

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు

0: వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
0: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
0: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: మీరింతవరకు లలిత భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ. స్వయం సహాయక సంఘాలు అనగా ఎస్హెచ్జి పొదుపు ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ప్రకటించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖకు చెందిన ఈ సంస్థ 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. గ్రామీణ భారతదేశంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనివ్వడం, ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలను ప్రతి భారతీయుడికి సరళంగా, సులభంగా, సమ్మిళితంగా అందుబాటులోకి తేవడమే ఐపీపీబీ ప్రధాన లక్ష్యం. నమ్మకమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాంకింగ్ సదుపాయాల ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలను సశక్తులను చేసే దిశగా ఈ ఎస్హెచ్జి పొదుపు ఖాతా ఒక కీలక ముందడుగు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు విధానం, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాలు అధికారిక ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల భాగస్వామ్యం అయ్యేలా చూడటం, తద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం మా లక్ష్యం అని ఐపీపీబీ ఎండి సిఇఓ అన్నారు. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరివర్తనలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం నాబార్డ్ మద్దతుతో నడిచే కార్యక్రమాలతో స్వయం సహాయక సంఘాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. తపాలా శాఖకు ఉన్న తిరుగులేని నెట్వర్క్ను, స్వీయ డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ విస్తృతమైన పోస్ట్మెన్, గ్రామీణ డాక్ సేవక్ వ్యవస్థ సహకారంతో స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సేవల లభ్యతను మరింత చేరువ చేయాలనే ఐపీపీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిజిటల్ ఆన్బోర్డింగ్, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు ఐపీపీబీ అందిస్తుంది. ఐపీపీబీ స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతా రూపొందించిన విధానం తెలుసుకుందాం. తక్కువ వ్యయంతో అందుబాటులో ఉండేలా 0 బ్యాలెన్స్, 0 ఛార్జీలతో ఖాతా తెరవడం, ఖాతా ప్రారంభ ప్రక్రియను సులభతరం చేయడం కోసం డిజిటల్ పద్ధతిలో రూపకల్పన, అలాగే తపాలా కార్యాలయాలు, తపాలా సిబ్బంది లేదా గ్రామీణ డాక్ సేవకుల విస్తారమైన నెట్వర్క్ ద్వారా పంపిణీ.
1: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
2: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
3: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
1: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
3: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
0: మీరు వింటున్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలలో ఐపీపీబీ ముఖ్యమైన విధానాలు. ముందుగా నెలవారీ సగటు బ్యాలెన్స్ అవసరం లేదు. గరిష్ట బ్యాలెన్స్ పరిమితి 2 లక్షల రూపాయలు. వర్తించే పొదుపు రేట్ల ప్రకారం త్రైమాసిక వడ్డీ చెల్లింపులు. అలాగే నగదు డిపాజిట్లు, విత్డ్రాలకు ఛార్జీలు లేవు. ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల కోసం ఐపీపీబీ రూపొందించిన ఈ ఎస్హెచ్జి పొదుపు

ಕಾತ సమ్మిళిత వృద్ధి సుస్థిర జీవనోపాధి అన్న జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా సరళమై అందుబాటులో ఉండే విధంగా ఉచిత బ్యాంకింగ్ సదుపాయాన్ని వారికి అందిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి కొన్ని వివరాలు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ను నెలకొల్పారు. 2018న ఈ బ్యాంకును సెప్టెంబర్ 1న ఈ బ్యాంకు ప్రారంభమైంది. సామాన్య భారతీయుడికి అత్యంత చేరువగా ఉండేలా తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన బ్యాంకుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు 1,65,000 పోస్టాఫీసుల్లో 300,000 మంది తపాలా సిబ్బందితో కూడిన విస్తృత వ్యవస్థను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలు లేని వారు, పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పొందలేని వారితో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవడం ఐపీపీబీ ప్రధాన కర్తవ్యం. ఇండియా స్టాక్ అనే కీలక ప్రతిపాదికలు ఐపీపీబీ విస్తృతి కార్యాచరణకు మూలం. స్మార్ట్ఫోన్ బయోమెట్రిక్ పరికరాలను సిబిఎస్తో అనుసంధానించడం ద్వారా భౌతికంగా పత్రాలు అవసరం లేకుండా, నగదుతో పనిలేని బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకు సేవలను ఐపీపీబీ చేరవేస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు బ్యాంకింగ్ను సులభతరం చేయడమే లక్ష్యంగా 13 భాషల్లో అందుబాటులో ఉన్న సులభ గ్రాహ్యమైన ఇంటర్ఫేస్ ద్వారా దేశంలోని 5.57 లక్షల గ్రామాలు, పట్టణాల్లోని 13 కోట్లకు పైగా వినియోగదారులకు ఐపీపీబీ చేరువైంది. నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఐపీపీబీ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత సాధికారతలను పొందేందుకు ప్రతి పౌరుడికి సమాన అవకాశం లభించినప్పుడే భారత్ సుసంపన్నమవుతుంది. ప్రతి వినియోగదారుడు ముఖ్యమే, ప్రతి లావాదేవీ కీలకమే, ప్రతి డిపాజిట్ విలువైనదే అన్న మా విధానానికి మేమెప్పుడూ కట్టుబడి ఉంటాం. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: ఈనాటి వనితాలోకం ఇంతటితో.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ రక్తపోటు దినోత్సవ వివరాలు తెలుసుకుంటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.

0: शिक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: డిఆర్డిఓ డిబిఈఎల్ బెంగళూరులో 28 అప్రెంటీస్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ లాబొరేటరీ డిఈబిఎల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 28. ఇక సబ్జెక్టుల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ లేదా ఈఐ 6, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమిస్ట్రీ విభాగంలో 4, బయోమెడికల్ మెడికల్ ఇంజనీరింగ్లో 4, టెక్స్టైల్స్ ఇంజనీరింగ్లో 1, లైబ్రరీ సైన్స్లో 1, ఫిజిక్స్లో 1, అలాగే అకౌంట్స్లో 1. ఇవి సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు. ఇక కోర్సు వ్యవధి విషయానికి వస్తే, ఈ కోర్సు కాల వ్యవధి 7. అర్హత: సంబంధిత విభాగాలలో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సి బీఎల్ఐఎస్సి బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫెన్ నెలకు 12,300 రూపాయలు స్టైఫెన్. ఇక ఎంపిక విషయానికి వస్తే, ఎంపిక విధానంలో విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20 మే నెల 2026. జాయినింగ్ తేదీ 1 జూలై 2026. ఇక వెబ్సైట్ విషయానికి వస్తే https://

www.drdo.gov.in వెబ్సైట్ మరోసారి https://drdo.gov.in

మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఆరోగ్య సంరక్షణ రంగంలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఎంఓయు కుదుర్చుకున్న ఇండియా ఏఐ ఐసిఎంఆర్. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎంఈఐటివై చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇండియా ఏఐ, భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్తో అవగాహన ఒప్పందం అనగా ఎంఓయు కుదుర్చుకుంది. భారతదేశంలో బయోమెడికల్ ఆరోగ్య పరిశోధనలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసిఎంఆర్ కృత్రిమ మేధని బాధ్యతాయుతంగా విస్తృత స్థాయిలో వినియోగించడం, తద్వారా వైద్య సేవలలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ భాగస్వామ్యం కీలకముందడుగు. సహకారానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను ఈ ఎంఓయు ఏర్పరుస్తుంది. ఇది ఇండియా ఏఐ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఏఐ వ్యవస్థ సామర్థ్యాలను, బయోమెడికల్ పరిశోధన, ప్రజారోగ్య రంగాలలో ఐసిఎంఆర్కున్న అనుభవంతో అనుసంధానిస్తుంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన పరస్పర అనుసంధానించగల ఏఐ వ్యవస్థను సృష్టించడం ఈ భాగస్వామ్య లక్ష్యం. ఈ ఒప్పందంతో రెండు సంస్థలు పరస్పరం సామర్థ్యాలను వినియోగించుకుంటాయి. ఇండియా ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలు, డేటాసెట్ వేదికలు, ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఐసిఎంఆర్ బయోమెడికల్ పరిశోధన నైపుణ్యం, అలాగే మెడికల్ ఇన్ఫర్మేషన్ డేటా ఫర్ ఏఐ సొల్యూషన్స్ వ్యవస్థను సమన్వయం చేస్తున్నారు. తద్వారా ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలలో ఆవిష్కరణలు, పరిశోధనలు, వాటి అమలును ఈ భాగస్వామ్యం ద్వారా ప్రోత్సహించవచ్చు. సహకారానికి కీలక ఆధారాలు. ముందుగా ఏఐ కోష్ డేటాసెట్ వేదిక. ఎంఐడిఐఎస్ వ్యవస్థ ద్వారా ఐసిఎంఆర్ రూపొందించిన ఆరోగ్య పరిశోధన డేటాసెట్లు, ఏఐ మోడళ్లు, టూల్ కిట్లను ఏఐ కోష్ వేదికకు అందించనుంది. ఈ డేటాసెట్లు వ్యక్తిగత వివరాలు వెల్లడించవు, నైతిక నిబంధనల ప్రకారం ఆమోదం పొందినవి. వీటి వల్ల భారతదేశంలోని పరిశోధకులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బయోమెడికల్ డేటా సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు పాట విందాం.

మీరు వింటున్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా. ఇప్పుడు విందాం. భారత ప్రభుత్వం చేపట్టిన ఇండియా ఏఐ కార్యక్రమం నిర్ణీత సేవా ఒప్పందాలకు లోబడి ఐసీఎంఆర్ సంస్థకు సబ్సిడీ ధరలకే జీపీయు ఆధారిత అత్యున్నత స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఏఐ పరిశోధనలను మరింత విస్తృతం చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాల అంతరాన్ని ఇది తీరుస్తుందని భావిస్తున్నారు. సహకార ఏఐ వినియోగ పద్ధతుల రూపకల్పన. భారతదేశంలోని ప్రధాన ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించేందుకు ఈ ఏఐ ఆధారిత పరిష్కారాల సహా అభివృద్ధికి తోడ్పడుతుంది. ఐసీఎంఆర్ వద్ద ఉన్న వ్యాధుల గణాంకాలు, ఇండియా ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరిష్కారాలను రూపొందిస్తారు. రెండు సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారానికి ఈ ఎంఓయు కీలకమైనది. 2025 సెప్టెంబర్లో ఇండియా ఏఐ ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ డేటా సైన్సెస్ సంస్థలు హెల్త్ ఏఐ గ్లోబల్ రెగ్యులేటరీ వ్యవస్థ జీఆర్ఎన్ ద్వారా అగ్రగామి దేశాలుగా గుర్తింపు పొందాయి. ఆరోగ్య రంగంలో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని పెంపొందించేందుకు బ్రిటన్, సింగపూర్లతో కలిసి బహుళ దేశాల ఉమ్మడి కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. ఇండియా ఏఐ ఐసీఎంఆర్ హెల్త్ ఏఐ మధ్య జరిగిన ఎంఓయు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారతదేశ ఆరోగ్య రంగంలో పటిష్టమైన బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకంగా మారింది. సాంకేతికత ప్రజారోగ్య రంగాలను అనుసంధానిస్తూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఇండియా ఏఐ ఐసీఎంఆర్ భాగస్వామ్య ఉద్దేశం. నైతిక విలువలు, డేటా గోప్యత, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా ఈ సహకారం తోడ్పడుతుంది. ఇప్పుడు పాట విందాం.

విన్న పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్ ఆలపించగా, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. మీరు వింటున్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు. క్రీడాకారులు, సమాఖ్యలు, ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపై భారత క్రీడా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సు 2026లో పాల్గొన్నారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ సహా 37 జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు హాజరై దేశ క్రీడా భవిష్యత్తు ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కామన్వెల్త్ క్రీడలు 2026, ఆసియా క్రీడలు 2026, సమ్మర్ ఒలింపిక్స్ 2028 వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడల కోసం భారత్ సన్నద్ధతపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, రాబోయే ప్రపంచ స్థాయి క్రీడా పోటీల కోసం భారత్ సన్నద్ధమయ్యే దిశగా జాతీయ క్రీడా సమాఖ్యాల సదస్సు ఒక సమన్వయ చర్యగా నిలుస్తుంది అనేసి అన్నారు. దేశాన్ని అగ్రగామి క్రీడా దేశంగా

0: మార్చాలన్న ప్రభుత్వ విస్తృత దృక్పథాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, శాస్త్రీయ శిక్షణ, పటిష్టమైన క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు నిరంతర మద్దతు అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర క్రీడామంత్రి స్పష్టం చేశారు. సంస్థాగత సంస్కరణలు, సుపరిపాలన ప్రాముఖ్యతను వివరిస్తూ క్రీడాకారులు, సమాఖ్యలు, ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపైనే భారత క్రీడా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. క్రీడా సమాఖ్యలోని పాలన పూర్తిగా క్రీడాకారుల ప్రయోజనాలే కేంద్రంగా సాగాలని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడాకారుల సంక్షేమమే క్రీడా వ్యవస్థలో అత్యంత కీలకమని, దీనికోసం సమాఖ్యలు మరింత పారదర్శకతను పాటించాలని, సమయానుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని, జవాబుదారీతనం, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అవగాహన, విద్య, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా భారత క్రీడా వ్యవస్థ నుంచి డోపింగ్ను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారత క్రీడా వ్యవస్థ నుంచి డోపింగ్ను నిర్మూలించడానికి సామూహిక బాధ్యత, కఠిన చర్యలు అవసరం అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశంలో స్వచ్ఛమైన, పారదర్శకమైన క్రీడా సంస్కృతిని నిర్మాణించడానికి ఫెడరేషన్లు, కోచ్లు, సహాయక సిబ్బంది చురుకుగా సహకరించాలని ఆయన కోరారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఉద్యమం, తర్వాత రాబోయే ఖేలో భారత్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ బృహత్తర లక్ష్యాన్ని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వివరించారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో భారత్ పతకాల అవకాశాలను మెరుగుపరచడానికి శాస్త్రీయ శిక్షణ, క్రమం తప్పకుండా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, క్రీడా లీగులు, అకాడమీలు, పాలనా సంస్కరణలు ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా జాతీయ క్రీడా పరిపాలన చట్టం 2025 నిబంధనలు, సంస్కరణలు, మార్గదర్శకాల హ్యాండ్బుక్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అధికారికంగా విడుదల చేశారు. అధిక జవాబుదారీతనం, పారదర్శకమైన క్రీడాకారుల ఎంపిక, సమాఖ్యలను నిరంతర సంస్థాగత మద్దతు ద్వారా దేశ క్రీడా నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర క్రీడామంత్రి తెలిపారు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం ప్రపంచ రక్తపోటు దినోత్సవం వివరాలు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17 జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు మరియు వైద్య సంస్థలు కలిసి నిర్వహిస్తాయి. దీని ప్రధాన లక్ష్యం రక్తపోటు అనగా హైపర్ టెన్షన్ గురించి ప్రజలలో అవగాహన పెంచడం, ముందుగానే గుర్తించడం మరియు దీనివల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించడం. రక్తపోటు అంటే గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపే సమయంలో రక్తనాళాల గోడపై ఏర్పడే ఒత్తిడి. ఈ ఒత్తిడి ఒక పరిమితిలోనే ఉండాలి. అది ఎక్కువగా ఉంటే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అంటారు. ఇది దీర్ఘకాలంలో శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. హైపర్ టెన్షన్ను సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలామంది వ్యక్తులలో ఇది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు చూపదు, కానీ లోపల గుండెపై ఒత్తిడి పెంచుతుంది, రక్తనాళాలను బలహీనపరుస్తుంది, క్రమంగా తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ప్రపంచంలో 1,00,000,000 మంది ప్రజల రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పట్టణ జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, శారీరక వ్యాయామం తగ్గడం, ఒత్తిడి పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.

0: రక్తపోటు రెండు ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి అధిక రక్తపోటు అనగా హై బ్లడ్ ప్రెషర్, రెండవది తక్కువ రక్తపోటు లో బ్లడ్ ప్రెషర్. అధిక రక్తపోటు ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే ఇది గుండె, మెదడు, కిడ్నీలపై దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. రక్తపోటు పెరగడానికి ముఖ్యమైన కారణాలు అనేకం ఉన్నాయి. అధిక ఉప్పు మరియు కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇంకా ఇవి రక్తపోటును పెంచే ప్రధాన కారణాలు. ఇదే విధంగా వంశపారపర్య కారణాలు కూడా కొంతమందిలో రక్తపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వయసు పెరిగే కొద్దీ రక్తనాళ ఎలాస్టిసిటీ తగ్గడం కూడా ఒక కారణంగా ఉంటుంది. రక్తపోటు లక్షణాలు చాలా సందర్భాలలో స్పష్టంగా కనిపించకపోయినా కొన్ని సందర్భాలలో తలనొప్పి, తల తిరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం, ఛాతీలో అసౌకర్యం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: మీరింతవరకు ప్రపంచ రక్తపోటు దినోత్సవ వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం తరిగొండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల పోషణ గురించి తిరుపతి పశువైద్య కళాశాల పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం ఉంటారు. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విజయవాడతో నా అనుభవం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు. 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. శ్రీమతి మంతా శ్రీరమ్య గారి వయలిన్ వాద్య కచేరీ, మృదంగ సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఇక రేపు ఉదయం

0: 6 గంటలకు ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ. 6:35 పొలం కబుర్లు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం గారి బాలల గేయాలు, స్వీయ కవితలు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 రత్నదీపికావళి భారతరత్న అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. భారత హరిత విప్లవ పితామహుడు, భారతీయ జన్యు శాస్త్రవేత్త, మానవతావాది శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమం. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ భారతీయ పాకశాస్త్ర సంస్థ అధ్యాపకులు కుమారి డి విష్ణుప్రియ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చు కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహజ దేవారెడ్డి గారి ప్రసంగం. 8:00 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 ఆపాత మధురాలు అలనాటి సుమధుర గీతాల కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 6:05 కావస్తున్నది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi arrived in Gothenburg, Sweden this evening on the third leg of his five-nation tour after concluding his visit to the Netherlands. He was received at the airport by the Swedish Prime Minister Ulf Kristersson. During his two-day visit to Sweden, Mr. Modi will hold bilateral talks with his Swedish counterpart and review the entire gamut of bilateral relations. The two sides are also expected to explore new avenues of cooperation in trade, green transition, artificial intelligence, emerging technologies, startups, resilient supply chains, defense, space, climate action, and people-to-people ties. The two prime ministers will also jointly address the European Round Table for Industry, a leading pan-European business forum, along with the President of the European Commission, Ursula von der Leyen. Before departing for Gothenburg, Dutch Prime Minister Rob Jetten personally came to Amsterdam Airport to bid farewell to Prime Minister Modi. During his two-day visit to the Netherlands, Prime Minister Modi held bilateral talks with his Dutch counterpart. The two countries signed 17 agreements to strengthen cooperation in defence, critical minerals and other key sectors. Both leaders also expressed deep concern over the situation in West Asia and its implications for global energy supplies and trade networks. Union Home and Cooperation Minister Amit Shah today

0: inaugurated the Innovation and Incubation Centre at the National Institute of Design, NID, in Gandhinagar, Gujarat. Speaking on the occasion, Mr. Shah highlighted the importance of the National Institute of Design, saying it is an institution that connects creativity with entrepreneurship. He said institutions like NID provide youth with the right platform for innovation and professional development. Mr. Shah, who is on a two-day visit to Gujarat, also inaugurated a newly built 5 lakh litre capacity plant of Madhur Dairy in Gandhinagar today. Union Railway Minister Ashwini Vaishnav today virtually flagged off a new express train service between Bengaluru and Mumbai, boosting rail connectivity between Karnataka and Maharashtra. Speaking on the occasion, Mr. Vaishnav said the long-pending demands of people in South and North Karnataka are now being fulfilled. He also announced that the Vande Bharat sleeper service between Bengaluru and Mumbai is expected to begin soon. Highlighting railway infrastructure growth, the minister said, Karnataka currently operates 12 pairs of Vande Bharat trains. He added that bullet train corridors connecting Bengaluru with Hyderabad and Chennai have also been approved. India has strongly condemned attacks on commercial shipping in the Strait of Hormuz, calling them unacceptable. India's permanent representative to the UN, Parvathneni Harish, said targeting civilian crew and disrupting freedom of navigation cannot be justified. He was speaking at a special meeting of the United Nations Economic and Social Council on safeguarding global energy and supply flows. Mr. Harish's remarks came days after an India-flagged commercial vessel was attacked off the coast of Oman. In the United Arab Emirates, a drone strike triggered a fire outside the Baraka nuclear power plant in Abu Dhabi today. According to the Abu Dhabi Media Office, the blaze broke out in an external electrical generator located outside the plant's perimeter. Authorities said there were no injuries and no impact on radiological safety levels. The UAE's nuclear regulator confirmed that the fire did not affect the plant's operations or safety systems, adding that all reactor units continue to function normally. In IPL cricket, Royal Challengers Bengaluru have set a target of 223 runs for Punjab Kings in Dharamshala. Chasing the target, Punjab Kings were 62 for 4 in 7.3 overs when reports last came in. Earlier put into bat, Royal Challengers Bengaluru posted 222 runs for the loss of 4 wickets in their allotted 20 overs. In badminton, India Shreyansi Vali Shetty clinched the silver medal in women's singles at the Baoji China Masters in China today. She went down to local favourite An Chi Yuan in straight sets 14-21, 6-21 in the summit clash of the Super 100 event at Baoji City Gymnasium. And that is the end of this news bulletin.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
2: ఆ,
3: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
2: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
3: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి.
2: ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటోంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
3: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
2: మరి ఆ కమ్మలు,
3: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు.

0: నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్దికి ఊతమివ్వనుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతలు, డీప్ టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే వితంతు పింఛన్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్దిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొంటూ,
1: విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకుంటే ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.
0: ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికపూడి గ్రామంలో మంత్రి ఈరోజు పలు అభివృద్ది పనులను, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేద గృహాలకు విద్యుత్ భారం తప్పుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కనెక్షన్లను ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల రాయితీని రాష్ట ప్రభుత్వం ఇస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఈరోజు మున్సిపల్ వాటర్ వర్క్స్ను ఆకస్మికంగా సందర్శించి తాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత

0: తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల తక్షణమే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా ఎస్పీ నాగేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువతలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను సానుకూల మార్గంలో మళ్లించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ,
1: గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
0: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం రేపు కలెక్టరేట్ నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్ మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడులో కేంద్రీకృతమై ఉందన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన AI తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షాయై వార్తాలాపం కరిష్యతి. భారత నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్య ఉపరి ఆక్రమణాని అస్వీకార్యాని ఇతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రీయ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాన్సీ వాల్యుసేటి ఇత్యేషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి. అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. నిదర్లాండ్స్ దేశస్య స్వీయాం యాత్రాం సమాప్య అసౌ అద్య సాయంకాలే స్వస్య 5 దేశానాం

0: तेनोक्तं यत् भारतस्य विद्युत् संरचना अधुना अधिका सुदृढा भविष्याय च सज्जा अस्ति। मंत्री अग्रे उक्तवान् यत् एतत् परिवर्तनम् ऊर्जा क्षमतायाः तीव्र विस्तारं विद्युतिकीय सुदृढीकरणं तथा च राष्ट्रस्य विकासपथे स्वच्छोर्जायाः वर्धमानं योगदानं प्रदर्शयति। त्रिवेंद्रम न्यू दिल्ली राजधानी एक्सप्रेस रेलयानस्य पृष्ठभागे जातस्य अग्निकाण्डस्य उच्चस्तरीयान्वेषणस्य आदेशः रेलमन्त्रालयेन प्रदत्तः। अद्य प्रातः प्रायः सपाद पञ्चवादने कोटा संभागस्य नागडा क्षेत्रस्य समीपे त्रिवेंद्रम न्यू दिल्ली राजधानी इत्यत्र एकः गार्डकोचः एकः एसी थ्री टीयर इत्येतयोः द्वयोः कोचयोः अग्निप्रकोपः अभवत्। मन्त्रालयः अवदत् यत् कोचमध्ये सुरक्षा व्यवस्थायाः तत्क्षणमेव कार्यं कृतम्। रेलयानं च स्वयमेव स्थगितम्। रेलचालकदलेन तत्क्षणमेव प्रभावितौ उभौ कोचौ पृथक् कृतं तथा च अस्यां घटनायां यात्रिणः क्षतेः कापि सूचना नास्ति। विश्वस्वास्थ्यसङ्घटनेन इबोला महामार्याः घोषणा कृता। कांगो लोकतांत्रिक गणराज्य तथा युगांडा देशयोः प्रसृतं कोरोना विषाणोः प्रकोपं अंतर्राष्ट्रीय स्तरे सार्वजनिक स्वास्थ्य आपत्काल रूपेण घोषितमस्ति। विश्व स्वास्थ्य संगठनस्य महानिदेशकः टेड्रोस अधानोमा घेब्रेयसस इत्यनेन 300+ संदिग्ध प्रकरणानां तथा 88 मृत्यूनां विवरणानन्तरं एषा निर्णयः प्रदत्तः। WHO संस्थया सामाजिक अन्तर्जालीय पटले प्रकाशिते सन्देशे स्पष्टतया उक्तं यत् अयं प्रकोपः COVID-19 इव वैश्विक महामारी आपत्कालस्य श्रेण्यां नागच्छति तथा च अन्तर्राष्ट्रिय सीमाः न निरोद्धव्याः इति परामर्शः अपि प्रदत्तः। स्वास्थ्य अधिकारिभिः उक्तं यत् अयं प्रकोपः इबोला विषाणोः दुर्लभेन बंडिवुग्यो प्रभेदेन सम्बद्धः अस्ति, यस्य कृते अधुना किमपि स्वीकृतम् उपचारः उपवा उपलब्धः नास्ति। इबोला रोगः शरीरद्रव संस्पर्शेन प्रसारं करोति तथा च गभीरां प्रायः प्राणघातिनीं च व्याधिं जनयितुं शक्नोति। बैडमिंटन क्रीडायां भारतस्य श्रेयांसी वाल्लिसेट्टी इत्येषा बाबोजी चाइना मास्टर्स स्पर्धायां महिला एकल क्रीडायां रजत पदकं विजितवती। अद्य नेपालदेशीया पर्वतारोही कामी रीता शेरपा इत्येषा 32 बारं माउंट एवरेस्ट शिखरम आरुह्य ऐतिहासं विरचितवती। 50+ वर्षीया एषा पर्वतारोही विश्वस्य उच्चतम शिखरं सर्वाधिकवारं आरोहणस्य स्वकीयमेव कीर्तिमानं पुनः आरेखितवती। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:30. 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం తరిగొండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని ఆలోచనలను ప్రభావితం చేసిన మాధ్యమాలలో ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది కేవలం రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, దేశ హృదయ స్పందనను వినిపించిన ఒక శక్తివంతమైన వేదిక. భారతదేశంలో రేడియో ప్రసారాల ఆరంభం 1920లలో ప్రారంభమైంది. అనంతరం 1936లో ఆల్ ఇండియా రేడియోగా ఈ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించబడింది. తరువాత ఆకాశవాణి అనే పేరు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రారంభ దశలో పరిమిత ప్రసార కేంద్రాలతో ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆకాశవాణి ప్రత్యేకత ఏమిటంటే ఇది మాటల ద్వారా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. కేవలం స్వరంతోనే కోట్లాది మంది మనుషులను చేరుకుంది. ఒక వార్త, ఒక పాట, ఒక కార్యక్రమం ఇవి వినేవారిపై గాఢమైన ప్రభావాన్ని చూపించాయి. అందుకే ఆకాశవాణి వినిపించే ప్రతి మాటకు విశ్వసనీయత ఏర్పడింది. దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రసార వ్యవస్థతో ఆకాశవాణి పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి చేరువయింది.

0: భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో ప్రతి ప్రాంతీయ భాషలో కార్యక్రమాలను అందిస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించింది. వార్తల విషయంలో ఆకాశవాణి నిష్పక్షపాతంగా, స్పష్టంగా సమాచారం అందించడంలో ముందుంది. ఇది ఆకాశవాణి అనే ప్రారంభ వాక్యం భారతీయ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రామీణ ప్రాంతాలలో ఆకాశవాణి పాత్ర మరింత విశేషమైనది. రైతులకు అవసరమైన పంటల సమాచారం, వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు వంటి అంశాలను అందిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం తరిగుండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం.
1: స్వరాలహరి

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: మీరింతవరకు తరిగొండ గీతర వలి భక్తి గీతల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 7:05 అవస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం.
1: వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా

నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్ దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట్ర సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని NCB ఒక ప్రకటనలో తెలియజేసింది. NCB నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని NDPS చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కోజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 NCB కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన

0: అందాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్ లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ను స్థాపించిన గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్యోద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణస్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్మోజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:15. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ముందుగా ఒక ప్రకటన.
2: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కన్నీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: ఇప్పుడు విందాం

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల పోషణ గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం వింటారు.
1: వేసవి కాలంలో గొర్రెల మేపు ఎలా ఉండాలి? దక్షిణ భారతదేశంలో గొర్రెల మాంసానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. అదే ఉత్తర భారతదేశంలో తీసుకున్నట్లయితే మేక మాంసానికి ఎక్కువ ప్రాధాన్యత మనము చూస్తూ ఉంటాం. ఇక పశువుల మాంసం కానీ పంది మాంసం కానీ కొంతవరకు మత సంబంధమైనటువంటి అభ్యంతరాలు, అడ్డంకులు అలాంటివి ఉంటాయి. కానీ అదే జీవాల విషయానికి వచ్చినట్లయితే వీటి యొక్క మాంసానికి అలాంటి అభ్యంతరాలు కానీ అడ్డంకులు కానీ లేవు. పెరుగుతున్న జనాభా కారణంగా కూడా మనకు మాంసము యొక్క వినియోగము ఎక్కువ అవుతూ ఉంది. దీనివల్లనే

ప్రతి ఏడు కూడా మాంసానికి ఉన్నటువంటి డిమాండు పెరుగుతుందనే చెప్పాలి. అలాగే తత్సంబంధిత రేటు కూడా మార్కెట్లో అధికమవుతూ ఉంది. ఇక ఈ జీవాల విషయానికి వచ్చినట్లయితే, దేశవాళి జీవాలు తీసుకున్నట్లయితే ఇవి సుమారుగా 22 నుంచి 30 కిలోల వరకు బరువు మార్కెట్ వయసు వచ్చేసరికి తూగుతాయి. అదే కొంత విదేశీ జీవాలను గమనించినట్లయితే 50 నుంచి 70 కిలోల వరకు కూడా బరువు అనేటువంటిది మనము గమనించవచ్చు. ఇలా మంచి శరీర బరువు రావాలంటే మనము ఈ జీవాల్ని శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి. అంటే గొర్రెల ఎంపిక దగ్గర నుంచి కూడా, తర్వాత పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించడము, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పెంచడము, ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కూడా పాటించడము, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడే మనకు ఈ పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. గొర్రెల యొక్క పోషణలో అతి ముఖ్యమైనటువంటిది ఆహారం. గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే వాటికి సరిపడా పచ్చిక బయళ్ళనేటువంటివి చాలా అవసరం. కానీ మన ప్రాంతాల్లో చూసినట్లయితే ఫిబ్రవరి నుండి జూన్ వరకు పచ్చిమేత అనేటువంటిది దొరకదు. దీనివలన గొర్రెలలో పెరుగుదల అనేది అంతగా ఉండదు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మరణాలు కూడా సంభవిస్తాయి. రోగ నిరోధకత కూడా తగ్గుతుంది, ప్రత్యుత్పత్తి కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాటి యొక్క ఆహార విషయంలో మనము జాగ్రత్త వహించాలి. వేసవి వచ్చిందంటే మనకు ఈ పశుగ్రాస తీవ్రత ఎక్కువవుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కొరత ఏర్పడి పంటలకే మనకు సరిపడా నీరు లేని పరిస్థితులలో పశుగ్రాసాల సాగు అనేది మనకు సాధ్యపడటం లేదు. పచ్చిక బయళ్లలోనూ కొండ చర్యల్లోనూ ఉండేటువంటి గ్రాసము చాలా వరకు ఎండిపోయి కనీస జీవాలకి శారీరక అవసరాలకు కూడా మేత దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో జీవాలు ఎంతో దూరము కష్టపడి నడిచి వెళ్ళినప్పటికీ కూడా, అంటే కిలోమీటర్లు లేదా మైళ్ళ దూరం వెళ్ళినప్పటికీ కూడా వాటి యొక్క కడుపు నిండని పరిస్థితి కూడా మనము గమనిస్తూ ఉంటాము. ఇలాంటి పరిస్థితులలో గొర్రెలు పలు రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతాయి. ఇలాంటి పరిస్థితిని మనము అధిగమించడానికి చాలా వరకు ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మనము చూసినట్లయితే గొర్రెలను 3 పద్ధతుల్లో మనం పెంచుతాము. అది విస్తృత పద్ధతి అని, సాంద్ర పద్ధతి అని, ఇక ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేది పాక్షిక సాంద్ర పద్ధతి అనేది. 3 పద్ధతులుగా మనము వీటిని పెంచడం జరుగుతోంది. విస్తృత పద్ధతిలో పెంచేటువంటి విధానంలో సాముదాయిక భూముల్లో ఈ పశువులని సంవత్సరాల తరబడి మనము మేపడం వలన అందులో ఉండేటువంటి మేత ఎండాకాలం వచ్చేసరికి అసలు లేకుండా పోతుంది. మేత ఎక్కువ చేయడానికి మనము ఏమాత్రం కూడా చర్యలు కూడా పాటించడం అనేది జరగడం లేదు. కాబట్టి ఈ భూముల నుండి మనము తగినంత పచ్చిమేత పొందలేకపోతున్నాము. అంతేకాకుండా ఈ స్వంత బీడు భూముల నుండి కానీ సాముదాయిక బంజరు భూముల నుండి కూడా అధిక పోషక విలువలున్నటువంటి పశుగ్రాసాన్ని పొందాలంటే మనము నీటి వసతితో పాటు కొన్ని యాజమాన్య చర్యలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే నీటి వసతే లేనప్పుడు మిగతా చర్యలు అనేది మనకు దాదాపు సాధ్యము కాదనే చెప్పాలి. ఇక పాక్షిక సాంద్ర పద్ధతిలో చూసినట్లయితే ఈ గొర్రెల పెంపకాన్ని కేవలము బయట దొరికేటువంటి గడ్డిపైనే ఆధారపడకుండా జీవాలు మేపు నుండి తిరిగి వచ్చిన తర్వాత కనీసము 8 నుంచి 10%, అంటే అవి తీసుకునే ఆహారంలో కనీసం 10వ వంతు సమీకృత దాణాన్ని ఇవ్వడం ద్వారా కొంతవరకు ఈ పద్ధతిలో పెంచేటువంటి జీవాలు బరువు కోల్పోకుండా ఉంటాయి. అంతేకాకుండా దాణా అనే కాకుండా అధిక మాంసకృతులు కలిగినటువంటి పప్పుజాతి గ్రాసాలను కానీ ఇతర పంటల అవశేషాలను కానీ కొంతవరకు మనము ఇవ్వడం ద్వారా ఈ జీవాల్ని కాపాడుకోవడం జరుగుతోంది. అదే విస్తృత పద్ధతిలో అయినట్లయితే ఏమాత్రము ఇతరత్ర మేతలు ఇవ్వకపోవడం వల్ల ఈ పద్ధతిలో పెంచేటువంటి జీవాలకు అత్యధికమైనటువంటి మరణాలు రావడము

లేదా శరీర బరువు అనేది విపరీతంగా తగ్గిపోవడము, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇక సాంద్ర పద్ధతిలో చూసినట్లయితే ఈ పద్ధతిలో పెంచడము జీవాలకి ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జీవాలని అన్ని వేళలా మనము షెడ్లోనే పెడతాము, వాటికి కావలసినటువంటి ఆహారం అది పచ్చిమేత కావచ్చు, ఎండుమేత కావచ్చు, లేదా దాణా కావచ్చు, ఇలా అన్ని ఆహార పదార్థాలని కూడా మనము ఇవ్వడం చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ పద్ధతిలో కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా జీవాలు బరువు కోల్పోకుండా, ఎక్కువ మరణాలు లేకుండా సత్ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే రైతులకు ఉన్నటువంటి వనరుల రీత్యా ఎక్కువ మంది రైతులు విస్తృత పద్ధతిలోనూ లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలోనూ పెంచడం జరుగుతుంది. కేవలం కొద్ది మంది రైతులు మాత్రమే సాంద్ర పద్ధతికి ఇటీవల అలవాటు పడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో వేసవిలో మనకు పశుగ్రాస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్న సందర్భం అనేది మనము ప్రతి ఏడు గమనిస్తూ ఉంటాము. వీటిని అధిగమించడానికి మనము ఏ రకాలైనటువంటి ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొట్టమొదటి వనరు ఏంటంటే పశుగ్రాస వృక్షాల పెంపకం. అంటే పశుగ్రాసం అనేది సాధారణంగా పంట భూముల్లో పెంచడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి వృక్షాల ద్వారా మనకు ఈ పశుగ్రాసం అనేది కూడా దొరుకుతుంది. అలా దొరికేటువంటి వృక్షాలు ఏవైనా ఉన్నాయంటే సుబాబులు, గ్లైరిసీడియా, మల్బరీ, మునగ, అవిస, ఇలాంటి వృక్షాల యొక్క చెట్లు, ఆకులు, పూలు మరియు కాయలు కూడా మంచి పోషక విలువలు కలిగి ఉండి ఇవి జీవాలకి మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే వీటిలో మాంసకృతులు దాదాపు 17 నుండి 24% వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఈ జీవాలకి మంచి పోషణను అందివ్వగలుగుతాం. కాకపోతే ఈ పశుగ్రాస వృక్షాలను పెంపకంలో కానీ వాడకంలో కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. వీటి పెంపకం విషయానికి వస్తే ఇవి ఒకసారి మనము భూమిలో పెట్టినప్పుడు 1 సంవత్సరం వరకు కొద్దిగా కాపాడుకోగలిగితే అది మనకు ప్రతి సంవత్సరము కూడా ఎల్లవేళలా పశుగ్రాసాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి వేసవి కాలంలో ఈ పశుగ్రాస కొరతను అడ్డుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు పంట భూములు కానటువంటి బీడు భూముల్లో కూడా ఇటువంటి వృక్షాలను పెంచుకోవడానికి అనుకూలము. ఇవి నీడనివ్వటమే కాకుండా గడ్డి కొరతను కూడా నివారిస్తాయి. కాబట్టి ఇటువంటి చెట్ల పెంపకాన్ని మనము రైతులకి పెంచడానికి మనము ప్రోత్సహించాలి. ఇక పశువుల ఆహారంగా ఈ రకమైనటువంటి వృక్షాల నుంచి వచ్చేటువంటి పశుగ్రాసము లేదా వీటి యొక్క ఆకులను ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. జీవాలకి పూర్తిగా ఈ చెట్ల ఆకులను ఆహారంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందాక మనం చూసినట్టుగా వీటిలో అధిక మాంసకృతులు ఉంటాయి. కాబట్టి మొత్తం మేపులో కేవలం 1/3 ఉండేటట్టుగా మాత్రమే మనము ఇవ్వడానికి ఈ చెట్ల ఆకులు అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రత్యేకించి సుబాబుల్ చెట్ల ఆకులను గురించి మనము ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఈ సుబాబుల్ చెట్ల ఆకుల్లో ఒక రకమైనటువంటి విష పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సుబాబుల్ చెట్ల ఆకులను చెట్టు నుండి కోసిన తర్వాత వెంటనే జీవాలకి ఇవ్వకూడదు. కోసిన తర్వాత ఎండలో కొంతసేపు ఉంచి కనీసం ఆకు వడలినట్లుగా చేసి, అంటే కనీసం 1/2 నుండి 1 గంట వరకు మనము బయట ఉంచాలి. ఆ ఆకు వడలిన తర్వాత మాత్రమే మనము జీవాలకి ఆహారంగా ఇవ్వాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి విష పదార్థం అనేది పశువులకి ఏమాత్రము చెరుపు చేయదు. కాబట్టి సుబాబుల్ చెట్ల ఆకులను వాడేటప్పుడు ప్రత్యేకించి ఈ జాగ్రత్తను తప్పనిసరిగా మనము పాటించాలి. ఇక మిగతా రకమైనటువంటి ఆకులను ఒక సందర్భంలో ఎక్కువగా మనకు చెట్లు ఉండి ఎక్కువ ఆకులు వచ్చినప్పుడు వాటిని కోసి మనం ఎండబెట్టుకొని మనకున్నటువంటి గోశాలలో కానీ ఎక్కడైనా కూడా మనము నిల్వ చేసుకొని వేసవిలో కూడా వీటిని వాడుకోవచ్చు. అంటే ఈ చెట్ల ఆకులను పొడి రూపంలో చేసుకొని దాణాలో 20 నుండి 25% వరకు కూడా మనము కలుపుకొని దాణా వ్యయాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇక మిగతా గ్లైరిసీడియా, మల్బరీ, మునగ, అవిస ఇలాంటి చెట్లను మనము

పొలాల గట్ల వెంట కావచ్చు, లేదంటే పాకల చుట్టూ కావచ్చు, ఇంకా పంటలు పండనటువంటి బీడు భూముల్లో కూడా వేసినట్లయితే మనకు నేల సద్వినియోగం అవడమే కాకుండా సంవత్సరం పొడుగునా మనకు పశుగ్రాసం అనేది లభిస్తుంది. ఇక రెండవ రకం ఏంటంటే చెట్ల ఆకులు. మన పరిసర ప్రాంతంలో పశుగ్రాసంగా ఉపయోగించదగినటువంటి చెట్లు మొక్కలు ఎన్నో ఉంటాయి. ఇవి పొలం గట్ల పైన పండ్ల తోటల్లో కూడా పెరుగుతాయి. తొలకర్లో మొలకెత్తి వర్షాభావ పరిస్థితులను తట్టుకొని కూడా ఇవి ఎదుగుతాయి. వీటిలో మనం ప్రధానంగా చెప్పుకోదగినటివి దూసరి, బొత్తి, తుమ్మకూర, పిండికూర ఇటువంటి మొక్కలన్నీ కూడా రైతులకు ఎంతో సుపరిచితమే. ఇలాంటి మొక్కలని మనము వేసుకొని వాటిని వేసవిలో ఈ జీవాలకి ఆహారంగా ఇవ్వడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా రోడ్లకి ఇరువైపులా కూడా నీడనిచ్చేటువంటి చెట్లు, ఇంకా అటవీ ప్రాంతంలో కావచ్చు, బంజరు భూమిలో కానీ పెరిగేటువంటి చాలా రకాలైనటువంటి చెట్లు పశుగ్రాసాలుగా ఉపయోగించదగినటివి ఎన్నో కూడా ఉన్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, మనకు పశుగ్రాసంగా ఇలాంటి చెట్ల ఆకులను ఎక్కువగా వాడకం ఉన్నప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని గురించిన అవగాహన కొంతవరకు తక్కువనే చెప్పచ్చు. మంచి పోషక విలువలు కలిగినటువంటి జీవాల మేపుగా వాడతగినటువంటి కొన్ని రకాలైనటువంటి చెట్ల ఆకులను ఇప్పుడు మనము తెలుసుకుంటాం. వీటిలో దిరిసెన, రావి, మర్రి, నల్లతుమ్మ, ఇప్పి చెట్టు, దేవకాంచనం, గోరింటాకు, సీమచింత, ఇరికి, బలుసు, చెన్నంగి ఇలా చాలా రకాలైనటువంటి చెట్ల ఆకులు ఎన్నో ఉన్నాయి. వీటిని పచ్చివిగా ఉన్నప్పుడే మనము సేకరించి అలాగే వాడుకోవచ్చు మేతగా. అంతేకాకుండా ఆకు రాలే కాలంలో కింద రాలినటువంటి ఆకులను కూడా మనము సేకరించుకొని పొడిగా చేసి పెట్టుకొని ఇంతకు మునుపు చెప్పినట్టుగా దాణాలో 20 నుండి 25% వరకు కూడా మనము వాడుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక తిక్కదొండ, జుట్టుకొండ తీగ, దాసరి తీగ ఇలాంటి మొక్కలు తీగలుగా ఉండి జీవాలు చాలా ఇష్టంగా తింటాయి. కాబట్టి వీటి లభ్యతను బట్టి ఆయా ప్రాంతాల్లో రైతులు వీటిని సేకరించి ఎండాకాలంలో ప్రత్యేకించి ఈ జీవాలకు మేపినట్లయితే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడవ రకమైనటువంటి పంటల అవశేషాలు. ఈ పంటల అవశేషాల్లో మనము ప్రధానంగా చెప్పుకోదగినటువంటివి కొంతవరకు మన ప్రాంతానికి ఎక్కువగా లభ్యతలో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని ఉదాహరణలుగా చూద్దాం. అరటి ఆకులు, అరటి బోదె, అలాగే ప్రొద్దుతిరుగుడు మొక్కలు, ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే గింజలు తీసిన తర్వాత మిగిలినటువంటి పువ్వు, తర్వాత పత్తి మొక్కలు, పత్తి తీసేసిన తర్వాత పైన ఉన్నటువంటి చెక్క లాంటి పదార్థము, ఇక మొక్కజొన్న కండెలు, ఇలా పంటను బట్టి ఆ పంట తీసేసిన తర్వాత మిగిలినటువంటి అవశేషము ఏదైనా సరే మనము వీటి మేతగా వాడుకోవచ్చు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా చాఫ్ కట్టర్ సహాయంతో కత్తిరించి వాడాలి, లేకపోతే ఈ జీవాలు సరిగా వాటిని నమలలేవు. అదే చిన్న ముక్కలుగా కోసినప్పుడు వీటిని తినగలుగుతాయి. ఇక పంట కోసిన తర్వాత చాలా వరకు వీటిని బాగా ఎండబెట్టి తడి లేకుండా చేసి తర్వాత పొడి రూపంలోకి మనం మార్చుకొని వాటిని వేసవిలో వాడుకోవడానికి అనుకూలంగా మనము జాగ్రత్త పరచుకోవచ్చు. ఇక వీటికి ఉదాహరణగా మనకు చెరుకు ఆకులు, గడలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా లభ్యతలో ఉన్నప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేసి బెల్లం మడ్డి కలిపి పాత్ర వేసుకొని కూడా నిలువ చేసుకొని వాడుకోవచ్చు. అంటే వీటిని ఒక విధంగా మాగుడు గడ్డి రూపంలో మనము వాటిని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకొని మనము ఎంతకాలమైనా కూడా వాటిని నిల్వ చేసుకోవచ్చు. గాలి తగలకుండా ఉన్నప్పుడు అవి కొన్ని సంవత్సరాల పాటు కూడా చెడిపోకుండా ఉంటాయి. తర్వాత వాటిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనము గుంత తీసేసి వాటిని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రధానంగా మనకు ఈ ప్రాంతంలో వేరుశనగ తీగ అనేది ప్రతి రైతుకు తెలిసిందే. ఇవి ఎక్కువగా ఈ జీవాలకి వాడడం అనేది జరుగుతోంది. వీటితో పాటుగా ఇతరత్ర పంటలైనటువంటి కంది, పెసర, శనగ, మినుము, అలసంద, ఉలవ ఇలాంటి

పప్పు ధాన్యాల కాయల యొక్క పైన పొట్టును బాగా ఎండబెట్టి నిల్వ చేసుకున్నట్లయితే ఈ జీవాలకు వేసవిలో మేపడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ పంటల అవశేషాలు కొన్ని ఎక్కువ గట్టిగా ఉండి జీవాలు తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని సంపూర్ణ సమీకృత ఆహారం లాగా తయారు చేసుకున్నట్లయితే అది తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీని కొరకు మనము వ్యవసాయ పారిశ్రామిక ఉప ఉత్పత్తులను వీటిని వాడుకొని పోషణ ఖర్చు కూడా మనము తగ్గించుకోవచ్చు. దీని కొరకు జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ ఇలాంటివి పచ్చిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి అలాగే తినడానికి ఇవ్వచ్చు. లేదా వీటిని తడి లేకుండా బాగా ఎండబెట్టి పొడి రూపంలో కొట్టి, అంటే పొడి రూపం అంటే మరీ మెత్తగా ఉండకుండా చిన్న చిన్న ముక్కలు, అంటే మనకు అంగుళంలో నాలుగో వంతు లేదా ఐదో వంతు వచ్చేటట్టుగా అంత పరిమాణంలో ఉండేటట్టుగా వీటిని మనము మిల్లులో పొడి కింద చేసుకోవాలి. దాని తర్వాత దానికి కొంత దాణాన్ని కలిపి ఈ విధంగా మనము సంపూర్ణ సమీకృత దాణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు గొర్రెలు వీటిని సులభంగా తినగలుగుతాయి, అంతేకాకుండా ఇష్టంగా కూడా తింటాయి. అంతేకాకుండా వీటికి సుబాబుల్, అవిస, గ్లైరిసీడియా, మల్బరీ, మునగ వంటి చెట్ల ఆకుల పొడిని కూడా మనము కలపడం ద్వారా ఈ సంపూర్ణ సమీకృత ఆహారం యొక్క పోషక విలువలన్నిటిని పెంచుకోవచ్చు. ప్రధానంగా జీవాల పెంపకం విస్తృత పద్ధతిలో చేస్తున్నప్పుడు మేత సరిగ్గా దొరకక పోషక లోపం అనేది చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. దీని వలన జీవాల పెరుగుదల అనేది తగ్గుతుంది. జీవాలను మనము ఏ పద్ధతిలో పోషించినప్పటికీ కూడా మంద బరువు పెరుగుతున్నదా లేదా క్షీణిస్తున్నదా అనేది తెలుసుకోవడము అత్యవసరము. కాబట్టి మనము ప్రతి జీవానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రతి నెల కూడా బరువు చూసినట్లయితే గత నెలకి ఈ నెలకి బరువులో ఏదైనా తేడా ఉన్నట్లయితే మనము గమనించడానికి అవకాశం ఉంది. గత నెల కంటే బరువు కనుక తగ్గి ఉంటే వాటికి సరిపడా పోషణ అందలేదని మనము గ్రహించాలి. కాబట్టి వెంటనే మనము ఆహారంలో మార్పులు చేసి ఆ ఆహారాన్ని తగిన రూపంలో ఇవ్వడం ద్వారా జీవాలు బరువు పెరగడానికి ఆస్కారం ఉంది. అప్పుడే మనకు ఈ జీవాల పెరుగుదల బాగుండి పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. ఇలా పోషకాల లోపం ఏర్పడినప్పుడు ఈ జీవాల పెరుగుదల అనేది తగ్గడమే కాకుండా వాటి యొక్క ఉత్పాదకత కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధకత అనేది కూడా తగ్గడం వల్ల వ్యాధులు సులభంగా జీవాలకి సోకి అవి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ జీవాలను పెంచేటువంటి పెంపకందారులు తగినంత అవగాహన, అంటే వాటి యొక్క మేపును గురించిన అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. కేవలం జీవాలని మనము ప్రతిరోజు బయటకి వదిలిపెడుతున్నాము, అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట ఉంటున్నాయి కాబట్టి అవి మేత తినేసి వస్తున్నాయి అని మనము అనుకోరాదు. ఎందుకంటే బయట అవి ఎంతో దూరము తిరిగినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వాటికి కనీసము పొట్ట నిండని పరిస్థితి అనేది వేసవిలో మనము తరచూ చూస్తుంటాము. కాబట్టి ఈ వేసవి అనేది పశువులకి లేదా ఈ జీవాలకి ప్రమాదాన్ని కలిగించకుండా, శరీర బరువు మీద ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే కొంత ముందుచూపు కలిగి వేసవి కాలంలో జీవాల మేపు కొరకు కొంత సమయాన్ని వెచ్చించి తమకు అందుబాటులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి, ఇందాక మనం చెప్పినట్టు ప్రత్యామ్నాయ వనరులు, ఇవి చెట్ల నుంచి రావచ్చు లేదంటే పంటగా మనం పండించుకోవచ్చు లేదంటే పంట భూముల్లో లేదా ఇతరత్ర అటవీ ప్రాంతంలో ఉండేటువంటి చెట్ల ఆకులు కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర పారిశ్రామిక ఉప ఉత్పత్తులు కావచ్చు. ఇవన్నీ కూడా మనము ఒక అవగాహనతో ఒక ముందుచూపుతో సేకరించి పెట్టుకున్నట్లయితే జీవాలకు వేసవిలో కూడా మంచి పోషకాలు కలిగినటువంటి మేపును అందించవచ్చు. తద్వారా మనము మంద యొక్క అభివృద్ధినే కాకుండా జీవాల యొక్క బరువు కూడా బాగా వచ్చి

0: పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది అనే దానిలో ఎటువంటి సందేహము లేదు.
1: మీరు ఇంతవరకు పల్లె సీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల పోషణ గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డి బి దేవసేన గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు విందాం.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్ని చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే

0: కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.
1: త్రిడతయ్యకుత ధిమిత

వానగా నీ వాకిల్ని తట్టుకుని పడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా.

పొట్టిదాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు, అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు, నేను ఇట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు నేను.

0: మీరింతవరకు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:07. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: ప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to 30 May 1 to May 30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఓం భీమ్ భూష్ చిత్రం నుంచి అజిత్ సింగ్ ఆలపించగా సంగీతం అందించిన వారు సన్నీ ఎంఆర్, సాహిత్యం వినాయక్ శశికుమార్.

తరువాత పాట మెరుపు కలలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం ఆలపించగా, సంగీతం అందించిన వారు ER రెహమాన్, సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి.

తరువాత పాట దసరా చిత్రం నుంచి రామ్ మిరియాల ది ఆలపించగా, సంగీతం అందించిన వారు సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తున్నది. మరి కొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి విజయవాడతో నా అనుభవం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.
2: తెలుగు ప్రజల చిరకాల కోరిక అదేమిటంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని మొదలు పెట్టడం. 1948 డిసెంబర్ 1వ తారీఖు తను విజయవాడ ఆకాశవాణి ప్రారంభించారు. అయితే అది కేవలం 1 కిలోవాట్ మీడియం వేవ్ ఇచ్చారు. స్టేషన్ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. అది సుమారు 40-50 మైళ్ళ దూరంలోకి మాత్రమే వినిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి 20 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, నంబూరు నుంచి అంతా స్టార్ట్ అయ్యేది. విజయవాడ రేడియో స్టేషన్ని ఆనాటిలో బ్రిటిష్ వాడు ఒక క్లబ్గా వాడే బిల్డింగ్ని బందర్ రోడ్లో పెట్టారన్నమాట. కార్యక్రమాలు బాగానే జరుగుతుండేవి. ఎందుచేతనంటే నిష్ణాతులైన వాళ్ళందరినీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా కానీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆఫీసర్స్ కానీ పంపించడం జరిగిందనమాట. అప్పుడు సూర్య నారాయణమూర్తి గారు, తర్వాత అలా అయ్యగారి వీరభద్రరావు గారు, పిల్లల వెంకటేశ్వర గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఇంకా ఇట్లా జలసూత్రం శాస్త్రి గారు, తర్వాత ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఇట్లాగూ చాలామంది పెద్దవాళ్ళందరూ అక్కడ మన ఆఫీసర్లుగా వచ్చారు, పనిచేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళకి శక్తి కొద్దీ. మంచి ఆర్టిస్టులుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోలెట్టి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి బాలమురళీకృష్ణ గారు, ఇంకా అన్నవరపు రామశ్రమ గారు, పాండురంగరాజు గారు, బీబీ కనకదుర్గ గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారు, వింజమూరి లక్ష్మి గారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత మన ఆచంట జానకిరామ్ గారు, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, ఇందాకే చెప్పాను ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, బందా కనకలింగేశ్వరరావు, ఇలా చాలా పెద్దవాళ్ళందరూ పేరున్న వాళ్ళందరూ కూడా పనిచేయటం వల్ల చాలా పాపులర్ అయింది. అయితే ఏంటంటే ఎక్కువ దూరం

మినుపు చేతి కాకపోవడంతో ఇబ్బంది అయిందని కూడా అది వేరే విషయం. తర్వాత ఏంటంటే మొట్టమొదట రేడియో స్టేషన్ చేసినప్పుడు గింటూరు సూర్యం గారు పిల్లల కార్యక్రమం నిర్వహించేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు. నేను 2 ఏళ్ల పాటు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నానమాట. తర్వాత నాకు 15 ఏళ్ళు దాటాక చదువుల నిమిత్తం ఇతర దేశాలకి ఇటువంటి చేత ఒక 15 ఏళ్ళు విజయవాడ లేకుండా ఉన్నాను. తర్వాత వచ్చాక కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్పదగ్గ వ్యక్తి ఏంటంటే బాలాంతరపు రజనీకాంతారావు గారు. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తిరంజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనేటువంటి మ్యూజికల్ ఎపిసోడ్కి అంతర్జాతీయ బహుమతి వచ్చింది. తర్వాత భారతదేశంలో కూడా మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చినాయి. ఆధికారి అవతరణ అనే దాంట్లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది. మేఘ సందేశం అంతేకాకుండా అనేక ఎక్స్పెరిమెంట్ చేసేవారు ఆయన. ఏమిటంటే మన ఆకలి మించి నీళ్ళు కింద పట్టి ఉంటే వచ్చే సౌండ్లు, తర్వాత పక్షులు చిచ్చేసే సౌండ్స్, ఇవన్నిటిని ప్రకృతి నుంచి కూడా ఎంత అందమైనటువంటి వింటానికి బాగుండేవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకో చెప్పదగ్గ వ్యక్తి ఎవరంటే మనం ఉషాశ్రీ గారు. ఉషాశ్రీ గారు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చాలా పాపులర్ అయిందనమాట. అంటే టీవీలో మన రామాయణం ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ అయింది. ప్రతి ఆదివారం కూడా వచ్చేది. తర్వాత అందులో ఎలాంటి ధర్మ సందేహాలన్నీ తీరుస్తుంటే ఒక జోక్గా చెప్పాలంటే ఒక చెప్పాలి. గురువుగారు వసుదేవుడు గాంధీ కార్డు పట్టుకున్నాడు అని ఎట్లా వచ్చిందండి కథ అన్నారు. శిష్య, అది ఏ పెద్ద పుస్తకంలోనూ లేదు, భారతంలోనూ భాగవతంలో కానీ పెద్దవాళ్ళు రాసింది. అయితే తర్వాత రచయితలు పిల్ల కథలు పెట్ట కథలు లాంటివి చాలామంది రాశారు. అలాంటివన్నీ చాలా జోక్స్ చెప్తూ చాలా విజ్ఞానపూర్వకమైనటువంటి సమస్యలు తర్వాత సమాధానాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు వచ్చినాయి. అయితే తమాషా ఏంటంటే ఆ రోజుల్లో కూడా పొద్దున 10 గంటలకల్లా అయిపోయింది రేడియో. తర్వాత అసలు ఆడవాళ్ళు పాప పొద్దున లేచి వంటలు అన్నీ ఉంది, పిల్లలకి రెడీ చేసి స్కూల్స్కి పంపించి భర్తకి ఆఫీస్కి కట్టడానికి భోజనం అన్నీ తయారు చేసి తీరిగ్గా 10 ఇంటికి కూర్చొని ఇద్దాం ఉంటే ప్రోగ్రాములు ఉండేది కాదు. మళ్ళీ 12 ఇంటికో ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదెట్లా అయినా కూడా మొదట్లో ప్రోగ్రాం అన్నీ లైవ్ ప్రోగ్రాములు ఉండేవి. ఇప్పటిలాగా రికార్డు చేసి తర్వాత బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏంటంటే పట్టుదలతో చాలా కృషి చేసేవారు. ఇప్పుడు చాలా విధంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు టెలివిజన్ వచ్చాక ఈ రేడియోలు పట్టడం బాగా తగ్గిపోయింది. తర్వాత అయితే మాకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిని ఒక స్టేషన్ డైరెక్టర్గా వచ్చి నాకు బాగా గుర్తు. పల్లెటూళ్ళలో అక్కడ కూడా ఎంకరేజ్ చేసేవారు రేడియో, బ్యాటరీలు పెట్టే రేడియోలతో పల్లెటూళ్ళలో పెద్ద బళ్ళ మీద వెళ్తున్నా కూడా రేడియో వినేట్టుగాను అనేక విధాలుగా పాపులర్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, రేడియోలు 800 టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రతి వాళ్ళు రేడియోలు వాడతారు. ఎఫ్ఎం రేడియోలు ఎక్కువ దూరం లేకపోయినా కార్లో వెళ్తున్నా సరే ఒక ఊర్లో రేడియో స్టేషన్ తగ్గిపోతే ఆ పక్క ఊర్లో దద్దుకుంటుంది అన్నమాట. మొత్తం మీద ఎప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు. అటు సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, ఇటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ, కార్లు మిగతా మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా రేడియో సంగీతం వింటూ ఉంటారు. ఆ విధంగా రేడియో పాపులారిటీ అమెరికాలో ఏం తగ్గలేదు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఏదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత పవర్ఫుల్ ఉందో నేను చెప్పలేను. కానీ ఏమిటంటే చాలా మంచి ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మంచి ఆర్టిస్టులను తయారు చేస్తుంది. ఇప్పుడు మల్లాది సూరిబాబు గారు నాకు గుర్తుందో 1970 చేరినట్టు గుర్తు. ఆయన ఒక సింగర్గా స్టేఫ్లో జరగకపోయినా అనేక చక్కటి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇద్దరు మంచి గాయకులను సృష్టించారు, పెద్దవాళ్ళని చేశారు ఆయన పిల్లల్ని. భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న గాయకులు కూడా వాళ్ళు అయ్యారు. ఈ విధంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారే కాదు, నేదూరు కృష్ణమూర్తి గారే కాదు, ఇంకా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు అన్ని విధాలుగా కూడా పైకి వచ్చారు. వారి మంచి రికగ్నిషన్ వచ్చింది. విజయవాడ రేడియో స్టేషన్ చేసిన కృషి ఏమీ ఇంత తక్కువగా అంచడానికి వీల్లేదు. అందరూ దానికి ప్రతిభావంతులైనటువంటి ఉత్సాహకారులైనటువంటి ఆఫీసర్లు ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. అంచేత అది చాలా బాగానే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాల కిందటి పాత గుర్తులు చాలా ఉన్నాయి, కానీ మంచి ఎపిసోడ్స్ ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి. తర్వాత రన్నింగ్ కామెంటరీలు కూడా రేడియో వాళ్ళు

0: తెలుగులో అరేంజ్ చేశారు. నేను కూడా క్రికెట్ రన్నింగ్ కామెంటరీ తెలుగులో చెప్పడం కూడా చేశాను చాలా కాలం. ఈవెన్ నేషనల్ వచ్చేటప్పుడు బేరీ సభాధికారి, తర్వాత విజయనగరం రాజకుమార్ గారు ఇలాంటి కామెంటేటర్స్ ద్వారా రేడియో కామెంటరీలు వింటూ ఉండటం జరుగుతూ ఉండేది. ఏదైనా కూడా మన విజయవాడ స్టేషన్ ప్రజలకి సేవ చేసేదని చెప్పుకోవాలి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపర బ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం,
5: శ్రీమద్ భగవద్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్టపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపైన, అంతర్జాతీయ పరిణామాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. 2 రోజుల స్వీడన్ పర్యటనలో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇరు దేశాల సంబంధాలపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, అంకుర సంస్థలు, సరఫరా గొలుసులు, రక్షణ, అంతరిక్షం వంటి విభాగాల్లో సహకార అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి ప్రసంగించనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ తన 2 రోజుల నెదర్లాండ్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ప్రధానికి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా రక్షణ రంగం, కీలక ఖనిజాల సరఫరాతో పాటు పలు రంగాలకు సంబంధించి ఇరు దేశాలు 17 ప్రతిష్టాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NID సంస్థ కేవలం డిజైనింగ్కు మాత్రమే పరిమితం కాలేదని, యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలతో అనుసంధానించే వేదికని కొనియాడారు. యువత తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి NID వంటి సంస్థలు సరైన మార్గాన్ని చూపిస్తాయని అమిత్ షా పేర్కొంటూ,
1: డిజైన్ కి రీచ్ భి బడానే కి జరూరత్ ఇస్ పర్ భి NID నే కామ్ కర్నా చాహియే. హర్ క్షేత్ర మే డిజైన్ కా మహత్వ హై. కోయి బడా ఇండస్ట్రియల్ పార్క్ బన్ రహా హై తో వహాన్ పర్ భి డిజైన్ కి జరూరత్ హైటెక్ డిజైన్ కే క్షేత్ర మే హమనే ఆగే బడనా పడేగా. చాహే సెమీకండక్టర్ హో, చాహే చీప్ హో, ఏక్

0: हर एक क्षेत्र को एक्सप्लोर कर जिसमें डिजाइन का गुण पड़ा है, डिजाइन का स्वभाव पड़ा है, डिजाइन की रुचि पड़ी है, ये लोगों की करियर के साथ उसको जोड़ने का काम नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन ने करना चाहिए।
1: భారతదేశం గరిష్టంగా ఒకే రోజున 256.4 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా నిర్వహించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 33% వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే అందుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ ఇంధన సామర్థ్యం విస్తరించటం, గ్రిడ్ల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనం వాటా నిరంతరం పెరుగుతుండటమే ఈ విజయానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్టపతి భవన్లో నిర్వహించనున్న ఈ వేడుకలో విజేతలకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ద్రౌపది ముర్ము అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 2026కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పురస్కార గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా 16 మందికి మరణానంతరం గౌరవం లభించనుంది. విమాన ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను 25% నుంచి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం విపరీతమైన నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు విమానయాన సంస్థలకు అవసరమైన మద్దతు ఇస్తాయని, ప్రయాణికులకు విమాన ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బెంగళూరు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను కలిపే రైల్వే నెట్వర్క్ను దీర్ఘకాలంలో 7,000 కిలోమీటర్లకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భారత్ మయన్మార్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ, అడ్డుకుంది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి మయన్మార్కు చెందిన థాన్ సిన్ తువాంగ్ను ఎన్సీబీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట సమన్వయం, విస్తృతమైన నిఘా, నిరంతర ఆపరేషన్ల ఫలితంగా ఈ అరెస్టు సాధ్యమైందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. థాన్ సిన్ తువాంగ్పై ఎన్సీబీతో పాటు పలు డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయి. దర్యాప్తులో ఆయన మిజోరాం, మణిపూర్, అస్సోం, త్రిపుర మార్గంగా మాదక ద్రవ్యాలను భారత్, బంగ్లాదేశ్లకు తరలించే క్రాస్ బోర్డర్ నెట్వర్క్లను నిర్వహించినట్టు బయటపడింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విడి సతీశన్ ఆ రాష్ట ముఖ్యమంత్రిగా రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14వ తేదీన విడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కూటమి 3/2 ఎక్కువ మెజార్టీ సాధించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారతదేశం ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణా వ్యవస్థల పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. సముద్ర మార్గాల్లో పౌర నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించటాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్

0: ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. రేపు కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, లక్షద్వీప్ మధ్య మహారాష్ట, ఒడిశాలలో రేపు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గూటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఆకాశవాణి. నిలయంలో సమయం 8:40. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఇప్పుడు వినబోయే పాట నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట మంచి మనసులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

తరువాత పాట గోవింద గోవింద చిత్రం నుంచి చిత్ర మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా సంగీతం అందించిన వారు రాజ్కోటి, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరగా వినబోయే పాట ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం రాజశ్రీ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9:30. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు అలనాటి సుముద్ర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మల్లీశ్వరి చిత్రం నుంచి భానుమతి ఆలపించగా, సంగీతం అందించిన వారు S. రాజేశ్వరరావు, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి.

తరువాత పాట దేవదాసు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించగా, సంగీతం అందించిన వారు సిఆర్ సుబ్రహ్మణ్, సాహిత్యం సముద్రాల సీనియర్.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు, అలనాటి సుమధుర గీతాల కార్యక్రమం. తరువాత పాట బ్రతుకు తెరువు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించగా, సంగీతం అందించిన వారు ఘంటసాల, సాహిత్యం సముద్రాల.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు అలనాటి సుమధుర గీతాల కార్యక్రమం. తరువాత పాట మాయాబజార్ చిత్రం నుంచి ఘంటశాల పి లీలా ఆలపించగా, సంగీతం అందించిన వారు ఘంటశాల, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

తరువాత పాట పూజాఫలం చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించగా, సంగీతం అందించినవారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

తరువాత పాట గులేబ కావలి కథా చిత్రం నుంచి. ఘంటసాల పి సుశీల ఆలపించగా, సంగీతం అందించిన వారు జోసెఫ్ కృష్ణ, సాహిత్యం సి నారాయణరెడ్డి.

కార్యక్రమంలో చివరగా ఆత్మీయులు చిత్రం నుంచి పి సుశీల ఆలపించగా, సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాశరథి.

రేపటి మా ఉదయం ప్రసారంలో 8:35 రత్న దీపికావళి భారతరత్న అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, భారత హరిత విప్లవ పితామహుడు భారతీయ జన్యు శాస్త్రవేత్త మానవతావాది శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.